0: చేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలా నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా ప్రాంతాలపై విస్తరించిన
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమ ఇంతటితో సమాప్తం.

0: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భూపాలనగరే సమనుష్ఠితే రాజ్యస్తరీయ గోపాలక సమ్మేళనే జనాన్ సంబోధయన్ కేంద్రీయ గృహమంత్రి అమితశాహః ప్రావోచత్ యత్ భారతీయ న్యాయ సంహితాయాః నిరవశేష ప్రవర్తనే సతి భారతస్య దండ న్యాయ ప్రణాళి జగతి నిరతిశయ అర్వాచీనా సంభవిష్యతి. గృహమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అస్యాః న్యాయ సంహితాయాః పూర్ణ సంచారానంతరం అభియోగ పంజీకరణాదారభ్య సర్వోచ్చ న్యాయాధికరణం యావత్ సర్వేషాం న్యాయ వ్యవహారాణాం అంతిమ నిర్ణయః వర్షత్రయాభ్యంతరే ఏవ సిద్ధిమేష్యతి. కేంద్రీయ శిక్షా మంత్రాలయాంతర్గత ఉచ్చ శిక్షా విభాగేన అసమియా, బంగ్లా, మరాఠీ, పాలీ, ప్రాకృత్ ఇది పంచ శాస్త్రీయ భాషాణాం అధ్యయనాయ పంచ ఉత్కృష్ట కేంద్రాణి అంగీకృతాని. ఏతేన ఉపక్రమేణ ఏతాసాం శాస్త్రీయ భాషాణాం భాషిక సాహిత్యిక న్యాసస్య సంరక్షణాయ, సంగణకీయకరణాయ, ఉచ్చ శైక్షణిక అనుసంధానాయ, జ్ఞానస్య చ వ్యాపక ప్రచారాయ సమర్పిత సంస్థాగత సహయోగః లప్స్యతే. ఏకోనవింశతితమః ప్రవాసీ భారతీయ దివస సమారోహః ఆగామి వర్షస్య జనవరి మాసస్య సప్తమదినాంకాత్ నవమదినాంకం యావత్ పశ్చిమబంగ రాజ్యస్య కోల్కతా నగరే సమాయోజయిష్యతే. అస్య మహాధివేశనస్య ఉద్ఘాటనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాస్యతి. తత్ర హి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాపనసత్రే అధ్యక్షతాం వహంతి ప్రవాసీ భారతీయ సమ్మాన పురస్కారాన్ ప్రదాస్యతి. సంప్రతి ఏషః కార్యక్రమః ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశదవృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: లోకసభాధ్యక్షేణ ఓమ బిర్లా ఇత్యనేన మంత్రాలయానుగుణం విభిన్నానాం సంసదీయ సమితీనాం పునర్నిర్మాణం విహితం. భాజపా సాంసదః భర్తృహరి మహతాబః విత్త సమిత్యాః, కాంగ్రెస్ సాంసదః శశిథరూరః విదేశ కార్య సమిత్యాః, సుధీర్ గుప్తః చ రేల సమిత్యాః అధ్యక్షత్వేన నియుక్తాః. తథైవ చరణజీత్ సింహ చెన్ని కృషి పశుపాలన ఖాద్య ప్రసంస్కరణ సమిత్యాః, రాధామోహన సింహః రక్షా సమిత్యాః, రాజీవ ప్రతాప రూడి జల సంసాధన సమిత్యాః, సప్తగిరి ఉల్కా గ్రామీణ వికాస పంచాయతీరాజ సమిత్యాః, నిశికాంత దూబే చ సంచార సూచనా ప్రౌద్యోగికీ సమిత్యాః అధ్యక్ష పదం అలంకరిష్యంతి. అద్య నవదెహల్యాం పంచమ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం సంబోధయంతి విత్తమంత్రి నిర్మలా సీతారామన్ న్యగాదీత్ యత్ గత దశకే విత్తీయ సంయమస్య ఆధారభూత సంరచనా నివేశస్య బ్యాంకింగ్ పరిష్కారాణాం వస్తు సేవాకరస్య అథ శ్రమ సంహితానాం సుదృఢ క్రియాన్వయనేన భారతస్య ఆర్థిక స్థైర్యం అతీవ సుదృఢం అభవత్. విత్తమంత్రి అబ్రవీత్ యత్ విగత చతుర్షు వర్షేషు వైశ్విక సంకటేషు సత్సు అపి భారతస్య ఆర్థిక మూలతత్వాని సర్వథా అక్షుణ్ణాని సంతి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిణా బెంజామిన్ నెతన్యాహు వర్యేణ ఆగామి స్వాతంత్ర్య మహోత్సవే మంగళదీప ప్రజ్వాలయితుం భారతీయ వైమానికః కెప్టెన్ స్మిత్ మచ్చారః ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ సగౌరవం ఆహూతౌ. దూరవాణీ సంభాషణవేళాయాం నేతన్యాహు మహోదయేన కెప్టెన్ మచ్చారస్య వీరతాయాః భూరిశః ప్రశంసా విహితా. స చ భారత ఇజ్రాయెల్ దేశయోః ధీరనాయకత్వేన ఉద్ఘోషితః. పరంపరాగతరూపేణ ఏతత్ మంగళజ్వాలా ప్రజ్వాలనస్య గౌరవం కేవలం ఇజ్రాయెల్ నాగరికేభ్యః ఏవ ఆరక్షితం భవతి, యేన ఏతత్ ఆమంత్రణం అతీవ దుర్లభం విశిష్టం చ మన్యతే. జపాన్ దేశస్య నాగోయా నగరస్య క్రీడాంగణే అద్య సాయంకాలే 6 PM ఐచి నాగోయా ఏషియాయి క్రీడాయాః భవ్యం సమాపనం భవిష్యతి. ఇతి వార్తాః.

0: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ పి రమేష్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు వివరాలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రీఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు వివరాలు అందిస్తారు శ్రోతలకు. ఇక ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు 8:15. 8:30 ప్రసారమవుతుంది బాలభారతి. ఈనాటి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ మాక్లూర్ విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని వింటారు. ఇక ఈ ఉదయం 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. ఈ ఉదయం 10:00 నుండి ప్రారంభం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు సమన్వయ నాటక కార్యక్రమం. 4:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారం ముంబై కేంద్రం నుండి. 5:00 వింటారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 5:30 ప్రసారం జానపద సంగీత కార్యక్రమం. సినీ రంజని వింటారు 5:45. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారం. 6:30 వింటారు ప్రబోధ గీతం. 6:35 సినీ రంజని కార్యక్రమంలో మరోసారి సినీ గీతాలను వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 7:00 ప్రసార వివరాలు వింటారు 7:05 తెలుగులో వార్తలు ప్రసారం. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వింటారు చిత్రసీమ. 8:00 మరోసారి అభిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. లలిత సంగీతం ప్రసారం 8:30. 8:45 వింటారు హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వినవచ్చు రాత్రి 9:30. ఇక రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు సంక్షిప్తంగా వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 చిత్రసీమ. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడడంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా

0: నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాత్ జోడా హై. మహిళా సురక్షా, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థ హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ప్రభాతలహరి. ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.
1: జయ భారత జనయేత్రికి వందనాలు చేయండి. జయ భారత.

0: ప్రభోది గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334. డాక్టర్ బలరాం జాదవ్,
0: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం, ఇంకా న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్.
0: డాక్టర్ బలరాం జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమౌంట్ షో,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్, సరస్వతీనగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు వివరాలు అందిస్తారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్. ప్రభాతల

0: హరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
2: సెల్ 7799090505.
0: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
2: సెల్ 7991317190.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాలజీ ఫాకల్ సర్జన్
3: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ ఏ వనిత
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258. ప్రకటనలు విన్నారు శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి. ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రత్యేకత గురించి. మరి అక్టోబర్ 4వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా ఈ పూట? మనలో చాలామంది జంతువులను ప్రేమిస్తూ ఉంటారు. ఎంతో ఇష్టంతో వాటిని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు అంతర్జాతీయ జంతు దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకి ఎంతో ఇష్టమైన జంతువులను అంటే మనం పెంచుకునే ఇళ్లలో చాలామంది కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని అలాగే కోడి పిల్లల్ని మేకలను ఇలా వారికి ఇష్టమైన వాటిని ఇష్టంతోనో లేక ఆర్థికంగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనో పెంచుకుంటూ ఉంటారు కదా. అలాగే ఈరోజు ప్రపంచంలోని జంతు సంపదను పరిరక్షించటం అలాగే వాటిని వృద్ధి చేయటంతో పాటు జంతువులకు ఉన్న హక్కులను కాపాడటం గురించి తెలుసుకోవడమే ఈరోజుకున్న ముఖ్య ఉద్దేశం అన్నమాట.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్. వింటున్నారు ప్రభాత్ తెలహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్.
2: డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఒక స్త్రీ యొక్క జీవితం సంతానంతో సంపూర్ణమవుతుంది.
3: అవునండి,
2: ఇది అందరికీ తెలిసిన వాస్తవం, సత్యం. సో గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల పరీక్షలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ సందర్భంలో రకరకాల పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
3: అవునండి.
2: స్కానింగ్ అనే పేరుతో
3: అవును,
2: గర్భిణీగా ఉన్న సమయంలో ఈ స్కానింగ్ ఎన్నిసార్లు చేస్తే బాగుంటుంది? ఇన్నిసార్ల కంటే ఎక్కువ చేస్తే పుట్టబోయే బిడ్డకు గాని ఆ గర్భిణీ స్త్రీకి గాని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పడానికి ఏమైనా ఆధారాలు మనకున్నాయా? అసలు స్కానింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అవసరమైతే ఎన్నిసార్లు చేస్తే ఆ స్త్రీకి గాని పుట్టబోయే బిడ్డకు గాని ప్రమాదం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది?
3: ఓకేనండి, మంచి ప్రశ్న వేశారు. చాలా మంది స్కాన్స్ ఎక్కువ సార్లు చేసుకుంటే బేబీకి ఏమైనా నష్టం జరుగుతుందా అంటే, ఇప్పుడు మనము గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్స్రే చేసుకోవద్దని చెప్తాము, సిటీ స్కాన్ చేసుకోవద్దని చెప్తాము, బట్ అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు చేసుకున్నా కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారము అంటే, ఇప్పుడు మనకు చాలా స్టడీస్ జరిగాయి. సో ఇది ఏంటంటే, స్కాన్ అనేది అల్ట్రాసౌండ్, సౌండ్ వేవ్స్ కాబట్టి బిడ్డకు కానీ తల్లికి కానీ ఎన్నిసార్లు చేసుకున్నా నష్టం లేదు. సో మనము స్కాన్ ఎక్కువ సార్లు అయినందుకు బిడ్డకి ఏమైనా నష్టం జరుగుతుందా, అవయవాల లోపాలు జరుగుతాయా, లేకపోతే మదర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మనం భయపడాల్సిన అవసరం.
2: చాలా మందికి అపోహ అనుమానం ఉంది.
3: అవునండి, బట్ ఎక్స్రేస్ ఉంటాయి చూడండి, ఎక్స్రేస్ మాత్రం మనము తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఎక్స్రే చేసుకోవాలి. ఎక్స్రేతో ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, దాంతో బేబీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సిటీ స్కాన్ కూడా చేసుకోకూడదు. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, అప్పుడు ఏంటంటే మనకి బేబీ కంటే మదర్ ముఖ్యం ఉంటుంది. అలాంటి అంటే మనకు అసలు ఏంటి ప్రాబ్లము అని కొన్నిట్లలో మనకి డయాగ్నోసిస్ తెలియదు, ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలియదు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మాత్రం మనం ఎక్స్రే కూడా చేసుకోవచ్చు, సిటీ స్కాన్ కూడా, ఎందుకంటే అప్పుడు మనకు మదర్ మోర్ ఇంపార్టెంట్. సో అలాంటి పక్షంలో తప్పితే మిగతా సమయాలలో సిటీ స్కాన్ కానీ మనం ఎక్స్రే కానీ అడ్వైజ్ చేయం. ఒకవేళ ఎక్స్రే చేసుకునేది అనుకోండి, పొట్టకి మనము షీల్డ్ పెడతాం, అంటే బేబీకి ఎక్స్రేస్ ఎక్స్పోజ్ కాకుండా పొట్టకి షీల్డ్ పెట్టి మనం ఎక్స్రే చేసుకోవచ్చు. సిటీ స్కాన్ బాగా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మనం సిటీ స్కాన్ అడ్వైజ్ చేయం. కొన్ని సమయాలలో ఎంఆర్ఐ చేసుకోవచ్చు. సో ఎంఆర్ఐతో బేబీకి అవయవాల లోపాలు కానీ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ ఉండదు. సో అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకున్న అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ తోని మనకి చాలా మటుకు అల్ట్రాసౌండ్ లోనే డయాగ్నోసిస్ కావాలన్నా కూడా మనకి అల్ట్రాసౌండ్ లో తెలిసిపోతుంది. అంటే పెయిన్ వస్తుంది, అబ్డోమిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లివర్ లో, అవన్నీ చూసుకోవడానికి మనకి అల్ట్రాసౌండ్ సరిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఎంఆర్ఐ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ చేసినా కూడా పెద్దగా నష్టం ఉండదు, బట్ ఎంఆర్ఐ అనేది చాలా కాస్ట్లీ. అల్ట్రాసౌండ్ అనేది మనకి రీజనబుల్ గా జరిగిపోతుంది కాబట్టి మనం యూజువల్ గా అల్ట్రాసౌండ్ చేస్తాం గర్భిణీ స్త్రీకి. సో మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ఎన్నిసార్లు చేసుకోవాలి స్కానింగ్?
2: అంటే గర్భం దాల్చిన సమయం నుంచి కాన్పు వరకు ఈ 9 నెలల ప్రయాణంలో.
3: సో కొంతమంది ఏంటంటే ఎవ్రీ మంత్ స్కానింగ్ చేసుకోవాలని అడుగుతారు. సో ఎవ్రీ మంత్ స్కానింగ్ అవసరం లేదు. సో యూజువల్ గా మనం స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బేసిక్ గా 3 స్కాన్స్ అవసరం ఉంటాయి. ఒకటి ఎన్టీ స్కాన్, ఒకటి టీఫా స్కాన్, ఒకటి గ్రోత్ స్కాన్. సో దానికంటే ముందు అంటే మనము అఫోర్డబుల్ ఉంది అనుకుంటే 4 స్కాన్స్ చేసుకోవాలి. మొదటి స్కాన్ ఏంటంటే మనం వయబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్. అంటే ఒక్కొక్క స్కాన్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్కాన్ చెప్పాను, అది డేటింగ్ స్కాన్ గానీ వయబిలిటీ స్కాన్. సో డేటింగ్ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్ అంటే ఏంటంటే మనం బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా, బేబీకి లైఫ్ వచ్చిందా లేదా, ఆర్ తన డేట్స్ లోపల బేబీ పెరిగే డేట్ కరస్పాండింగ్ ఉందా లేదా. సో దాన్ని డేటింగ్ స్కాన్ అంటాం, ఆర్ వయబిలిటీ స్కాన్. అది మొట్టమొదటిగా చేసుకోవాల్సిన స్కాన్.
2: ఇది ఏ మాసంలో చేసావు?
3: ఇది నెల

దాటిన తర్వాత 15 రోజుల నుంచి 4 రోజుల మధ్యలో, అంటే 6 వీక్స్ నుంచి 8 వీక్స్ లోపల చేసుకుంటాం. సెకండ్ స్కాన్ ఏంటంటే ఎన్టీ స్కాన్, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. ఒకవేళ వయబిలిటీ స్కాన్, డేటింగ్ స్కాన్ చేసుకోకపోయినా ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ. సో అది మనము 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ మధ్యలో చేసుకుంటాం. అంటే 11 వారాల నుంచి 14 వారాల లోపల ఆ స్కాన్, అంటే ఆ టైంలోనే మనం చేసుకోవాలి, ఆ పర్టికులర్ టైంలోనే. దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం. తర్వాత టీఫా స్కాన్, కొంతమంది డీటెయిల్ స్కాన్ అంటారు, కొంతమంది పెద్ద స్కాన్ అంటారు, కొంతమంది ఎనామలీ స్కాన్ అంటారు. సో ఈ టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్, అంటే మనం పాప యొక్క అవయవాల లోపాలు ఏమైనా ఉన్నాయా అని చూసే స్కాన్ ని మనం టీఫా స్కాన్ అంటాం. అది ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం తల నుంచి కాలు బొటని వేలు వరకు మొత్తం చూస్తాం అన్నట్టు, అంటే బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా లేవా అనేసి చూసే స్కాన్ మనం టీఫా స్కాన్ అంటాం. ఈ స్కాన్ ఒక మెయిన్ పర్పస్ ఏంటి అంటే పాప యొక్క అవయవాల లోపాల గురించి చూడడం. సో ఇది మనకి ఎప్పుడు జరుగుతుందంటే 18 వారాల నుంచి 20 వారాల మధ్యలో, అంటే 18 వీక్స్ నుంచి 20 వీక్స్ మధ్యలో జరుగుతుంది. ఇంకొక స్కాన్ ఏంటంటే గ్రోత్ స్కాన్. సో ఒక్కొక్క స్కాన్ కి పేరున్నాయి. సో వయబిలిటీ స్కాన్, ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్, గ్రోత్ స్కాన్ ఆర్ డాప్లర్. ఈ గ్రోత్ స్కాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము 5th మంత్ లోపల పాప యొక్క అవయవాల లోపాలు ఉన్నాయా లేవో మాక్సిమం చూసేస్తాం. సో నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే పాప గ్రోత్, అంటే పాప యొక్క ఎదుగుదల కరెక్ట్ గా ఉందా లేదా, బేబీకి రక్త సరఫరా కరెక్ట్ జరుగుతుందా లేదా, దాన్ని మనం గ్రోత్ స్కాన్ అంటాం. యూజువల్ గా అది 7వ నెల చివరి భాగంలో గానీ 8వ నెల నడిచేటప్పుడు గానీ చేస్తాం. సో ఈ 4 స్కాన్స్ లో 3 స్కాన్స్ అయితే కంపల్సరీ, లేదంటే 4 స్కాన్స్. కొంతమందికి ఏంటంటే బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడము, బీపీ ఉండడము, తర్వాత బేబీకి ఉమ్మనీరు తక్కువగా ఉండడము, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం పాప యొక్క గ్రోత్ కోసం రిపీటెడ్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మేబీ ఎవ్రీ 2 వీక్స్ ఆర్ ఎవ్రీ 4 వీక్స్ కి, అది కొంతమందికి మాత్రమే, ప్రతి గర్భిణీ స్త్రీకి అవసరం లేదు. అంటే మామూలు లో రిస్క్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు 3 స్కాన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే అంటే ట్విన్స్ ఉన్నారో, పాపకు రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు, పాప యొక్క ఎదుగుదల సరిగ్గా లేదు, లేదు గర్భిణీ స్త్రీకి బీపీ ఎక్కువగా ఉంది, లేకపోతే షుగర్ ఉంది, అలాంటి పక్షంలో మనం ఎక్కువ సార్లు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే అంటే ఇండివిజువలైజ్డ్, అంటే ఒక్కొక్క పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఎన్నిసార్లు స్కాన్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ మాట్లాడుకున్నది వయబిలిటీ స్కాన్. సో ఒక్కొక్క స్కాన్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. సో వయబిలిటీ స్కాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కొంతమంది నెల దాటి వారంకి వస్తారు, నెల దాటి 10 రోజులకు వస్తారు, నెల దాటి 15 రోజులకు వస్తారు. అంటే ఇప్పుడు మనము కొంతమంది అడుగుతారు, మేడం తెలుస్తుందా 6 వీక్స్ అయిందని చెప్తున్నారు, 8 వీక్స్ అయిందని చెప్తున్నారు, ఎలా తెలుస్తుంది లోపల అంటే, ప్రతి వారంలో మనకు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జెస్టేషనల్ శాక్ వస్తుంది, దాని తర్వాత యోక్ శాక్ వస్తుంది, తర్వాత ఫీటల్ పోల్ వస్తుంది, తర్వాత ఫీటల్ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఒక్కొక్క మార్పును బట్టి మేము ఇన్ని వారాలు ఉంది ఖచ్చితంగా, 5 వారాలుంది, 6 వారాలుంది, 7 వారాలుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కొంతమందికి ఏంటంటే నెలసరి కరెక్ట్ రాకపోవడం మూలంగానో, పిల్స్ వాడడం మూలంగానో, లేకపోతే పీసీఓడీ ప్రాబ్లం మూలంగానో ఓవులేషన్ లేట్ జరుగు, అంటే కరెక్ట్ గా జరగకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనకి డేట్ అంటే మనము 6 వీక్స్ ఉందా, 7 వీక్స్ ఉందా, 8 వీక్స్ ఉందా అనేది పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది. సో అప్పుడేం చేస్తాం, తనకు కూడా 6 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉందా లేదంటే చేంజ్ ఉందా. ఇప్పుడు కొంతమందికి నెల దాటి 3 వారాలు అవుతుంది, కానీ లోపల నెల దాటి 2 వారాలంతనే ఉందనుకోండి, మనం ఆ నెల దాటి 2 వారాల కిందనే లెక్క తీసుకుంటాం. అంటే మేబీ తన ఓవులేషన్ లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి తన డేటు స్కానింగ్ డేట్ కి కరెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎర్లీగా అంటే ఈ 13 వీక్స్ లోపల చేసే స్కాన్ లో డేట్ ని తన డేట్ తో కొరలేట్ చేస్తాం. చేసిన తర్వాత తన డేట్ కి స్కానింగ్ డేట్ కి 5 డేస్ తేడా ఉందనుకోండి, తన డేట్ ని మనం తీసుకోవచ్చు. 5 డేస్ కంటే ఎక్కువ తేడా ఉన్నట్టయితే స్కాన్ డేట్ ని మనం డెలివరీ డేట్ లాగా తీసుకుంటాం, అందుకనే దాన్ని మనం డేటింగ్ స్కాన్ అంటాం. సో ఆ టైంలో కొంతమందికి ప్రెగ్నెన్సీ నెల దాటి 15 రోజులైంది, 20 రోజులైంది, కానీ లోపల లైఫ్ ఉండదు. సో మనకి ఇప్పుడు స్కాన్ చేసినప్పుడు మనకి బేబీకి హార్ట్ బీట్ ఉందా లేదా తెలుస్తుంది, అందుకని దీన్ని డేటింగ్ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్ అంటాం. ఈ స్కాన్ తో మనకి ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అంటే మనము గర్భాశయం యొక్క షేప్ ను చూడడానికి వీలవుతుంది. కొంతమందికి గర్భాశయంలో అడ్డుపొరలు ఉండడము, గర్భాశయం రెండుగా చీలి ఉండడము, గర్భాశయం హాఫ్ భాగమే డెవలప్ అయి ఉండడము, కొంతమందికి అండకోశాలలో కంతిలు ఉండడము, తర్వాత గర్భాశయ ముఖద్వారంలో మార్పులు ఉండడము, గర్భాశయంకి కంతిలు ఉండడము. సో ఇవన్నీ కూడా మనకు ఆ వయబిలిటీ స్కాన్ చేసినప్పుడు మనకు పూర్తిగా తెలిసిపోతుంది. అంటే గర్భాశయం యొక్క షేప్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, మన కంతులు ఉన్నాయా, ఏ విధంగా ఉంది, అండకోశాలు ఎలా ఉన్నాయి, లోపల భాగాలన్నీ మనకి గర్భాశయం సంబంధించిన అన్ని టోటల్ గా
మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనము ఆ వయబిలిటీ స్కాన్ చేసి

0: చేసినప్పుడు బేబీకి లైఫ్ ఉందా లేదా, బేబీ యొక్క డేట్స్ తన డేట్స్ తో కరెస్పాండ్ అవుతున్నాయా లేవా, తన గర్భాశయంలో ఇంకేమో ప్రాబ్లం ఉందా అనేది పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ ఆ స్కాన్ వాళ్ళు చేయించుకోలేదు, దెన్ నెక్స్ట్ స్కాన్ ఏంటంటే ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అనేది మనం 11 వారాల నుంచి 13 వారాల 6 డేస్ మధ్యలో చేస్తాం, అంటే 11 నుంచి 14 వారాల మధ్యలో చేస్తాం. దాన్ని ఎన్టీ స్కాన్ ఎందుకంటామంటే మనం అక్కడ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ చూస్తాం. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఏంటంటే బేబీ యొక్క మెడ పైన థిక్నెస్ ని మనం మెజర్ చేస్తాం. ఎవరికైతే జన్యుపరమైన లోపాలు ఉంటాయో వాళ్ళకి ఆ థిక్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది
1: బేబీ యొక్క మెడ పైన.
0: సో దాన్ని మనం ఎన్టీ స్కాన్ అంటాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కర్ అన్నట్టు. అంటే ఎవరికైతే 3 మిల్లీమీటర్ కంటే ఎక్కువగా ఉందో వాళ్ళలో అవయవాల లోపాలుండే అవకాశము, జన్యుపరమైన లోపాలుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం ఆ స్కాన్ ని ఎన్టీ స్కాన్ అంటాం అన్నట్టు. సో ఎందుకు 11 నుంచి 13 వీక్స్ 60 డేస్ మధ్యలో చేయాలంటే దానికంటే ముందు అది మనకు క్లారిటీ ఉండదు, దాని తర్వాత క్లారిటీ ఉండదు, కాబట్టి ఆ సమయంలో మాత్రమే చూడాల్సి. అందుకనే దాన్ని మనం ఎన్టీ స్కాన్ అంటాం, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఆ మెజర్మెంట్ కోసం మనం ఆ స్కాన్ చేస్తాం. సో అప్పటికి మనకి బేబీకి అంటే 11 టు 13 వీక్స్ లో మనకి ఆల్మోస్ట్ 70% పాప యొక్క అవయవాలు తయారైపోతాయి. కాబట్టి మనం మేజర్ అనామలీస్ మనం గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అంటే 3 మంత్స్ కంప్లీట్ అవ్వక ముందు కూడా మనం పాప యొక్క అవయవాల లోపాలని గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ స్కాన్ చేయించుకోవడం వీలవ్వలేదు. సో దీంట్లో కూడా మనం గర్భాశయం ఎలా ఉంది, గర్భాశయ ముఖ ద్వారం ఎలా ఉంది, గర్భాశయ పక్క అండకోశాలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ టైంలో చూసుకోవచ్చు. బేబీ యొక్క ఏజ్ అంటే ఆమె డేట్ ప్రకారం కరెస్పాండింగ్ ఉందా లేదా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మనం మొదటి స్కాన్ వయబిలిటీ స్కాన్ చేసుకోకపోయినా ఎన్టీ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎన్టీ స్కాన్ లో మనకు దాదాపు 70% పాప యొక్క అవయవాల లోపాలు తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాపకి పుర్రె తయారవ్వలేదు తెలిసిపోతుంది, పాప యొక్క మెదడులో నీరు చేరింది తెలిసిపోతుంది, ఒకవేళ పాప యొక్క కాళ్ళు చేతులు సరిగ్గా తయారవ్వలేదు తెలిసిపోతుంది, ఒకవేళ పాపకు వెన్నుపూసక కంతి ఉంది తెలిసిపోతుంది, ఒకవేళ పాప హార్ట్ లో సింగిల్ చేంబర్, యాక్చువల్ గా మనకు హార్ట్ లో 4 చేంబర్స్ ఉంటాయి, సింగిల్ వెంట్రుకల్ ఉంది తెలిసిపోతుంది, ఒక్కొక్కసారి కిడ్నీలలో వాపులు ఉంటాయి లేకపోతే కిడ్నీలలో కంతిలు ఉంటాయి అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ పాపకి పొట్ట ముందు భాగం సరిగ్గా తయారవ్వలేదు అనుకోండి, అంటే అంబలికల్ హెర్మియా ఉందనుకోండి మనకు తెలిసిపోతుంది, ఓంఫాలోసిల్ అంటారు, లేదంటే గ్యాస్ట్రోస్కైసిస్ అంటే పొట్ట పైన భాగం తయారు కాకపోవడము. తర్వాత కొంతమందికి ఈ బొడ్డు తాడు సరిగ్గా ఉండదు, బేబీ డైరెక్ట్ గా మాయకి అతుక్కుని ఉంటుంది. సో ఇలాంటి దాదాపు 9 యొక్క మేజర్ అనామలీస్ మనకి ఈ 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో తెలిసిపోతుంది. కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి 11 టు 13 వీక్స్. సో ఇది ఎన్టీ స్కాన్. చాలా మంది అంటే అసలు అఫోర్డ్ చేయలేరు, ఏ స్కాన్ కూడా చేసుకునే స్తోమత లేదు అలాంటి వాళ్ళు ఒకే ఒక్క స్కాన్ చేసుకుంటాము మేము 9 నెలల్లో, మేము మిగతా ఏ స్కాన్స్ చేసుకునే అవకాశం లేదు మాకు అని అనుకున్నప్పుడు చేసుకోవాల్సిన స్కాన్ టీఫా స్కాన్. కొంతమంది అన్ని స్కాన్స్ కు వీలు కాదు, మేము ఏదన్నా ఒక్కటే స్కాన్ చేసుకుంటాము 9 మంత్స్ లో, ఏది చేసుకుంటే బెటరు అంటే టీఫా స్కాన్. టీఫా స్కాన్ లో ఏం చేస్తామంటే మనం తల నుంచి కాళ్ళ దాకా ప్రతి అవయవాన్ని చెక్ చేస్తాం. డీటెయిల్డ్ స్కాన్ అంటారు దాన్ని, కొంతమంది పెద్ద స్కానింగ్ అంటారు, అనామలీ స్కానింగ్ అంటారు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ టీఫా స్కాన్ ఏంటంటే పాప యొక్క అవయవాల లోపాలు ఉన్నాయా లేదా చూసుకోవడం, అది మెయిన్ టార్గెట్ అన్నట్టు దాన్ని. సో దాంట్లో మనం బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేస్తాం, చిన్న బ్రెయిన్ ఎలా ఉంది, పెద్ద బ్రెయిన్ ఎలా ఉంది, వెంట్రుకల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ నెక్ ఫోల్డ్ ఎలా ఉంది, తర్వాత కళ్ళు ఎలా ఉన్నాయి, రెప్పలు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, కొంతమంది గ్రహణం మురి ఉంటుంది, లిప్స్ ఎలా ఉన్నాయి, నెక్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ లో చేంబర్స్ ఎలా ఉన్నాయి, అవుట్ ఫ్లో ట్రాక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి లంగ్స్ కి అబ్డోమిన్ కి మధ్యలో డయాఫ్రమ్ ఉంటుంది, డయాఫ్రమ్ ఎలా ఉంది, స్టమక్ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కాళ్ళు, తర్వాత బొడ్డు తాడు ఎలా ఉంది, అన్ని ప్రతి అవయవం పైనుంచి కింద వరకు చెక్ చేస్తాం. సో దాన్ని మనం టీఫా స్కాన్ అంటాం.
1: సో ఏ గర్భిణీ స్త్రీ అయినా కూడా స్కానింగ్ కు భయపడకుండా తన యొక్క ఆరోగ్యాన్ని, తనకు పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కోసం, సో ఏ గర్భిణీ స్త్రీ అయినా కూడా స్కానింగ్ అన్నది తప్పనిసరిగా చేయించుకోవడమే మంచిదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్స్ అండి.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతీ నగర్, నిజామాబాద్.
1: శ్రోతలు, ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతీ నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 7:45. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలతో ఓ మాట. మనందరికీ సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా దర్శకులకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు సింగీతం శ్రీనివాసరావు గారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్తో సహా పలు భాషల్లో సుమారు 60 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక విధానం ద్వారా దక్షిణ భారత సినిమాను విప్లవాత్మకంగా మార్చిన ఘనత సింగీతం శ్రీనివాసరావు గారిది. 95 వయస్సులో వారు అనారోగ్య సమస్యలతో నిన్న అంటే అక్టోబర్ 3 స్వర్గస్థులయ్యారు. వారికి నివాళి అర్పిస్తూ వారి గురించి కొన్ని వివరాలు గుర్తు చేసుకుందాం ఇప్పుడు.

సంగీతం శ్రీనివాసరావు గారు 1931 సెప్టెంబర్ 21న అప్పటి నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాలు, సంగీతంపై ఆసక్తి కనబరిచి ప్రతిభను చూపారు. వారి గురించి

సినిమా మీద అభిమానం ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. అయితే మాటలు లేకుండా ఒక సినిమాను చూడటం సాధ్యమవుతుందా? దానిని కూడా సాధ్యం చేశారు సింగీతం శ్రీనివాసరావు గారు పుష్పక విమానం చిత్రం ద్వారా. సినిమా దర్శకత్వంలో వినూత్నంగా తన ప్రతిభను చూపారు ఆయన. సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369, ఫ్యాంటసీ చిత్రం భైరవ ద్వీపం, పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం, ఈ చిత్రాలు ఆ జానర్లలో మైలురాయిగా నిలిచాయి. ఆయన ప్రతిభను అందరికీ తెలిసేలా చేశాయి. రెండు వేల 2010 చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శ్రీనివాసరావు గారు ఇండియన్ పనోరమా జ్యూరీకి అధ్యక్షత వహించారు. అలాగే 2011 నాల్గవ గ్లోబల్ ఫిలిం ఫెస్టివల్లో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి శ్రీనివాసరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. జీవితకాల సాఫల్య పురస్కారం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఆయనను వరించారు.

చింది. పంతొమ్మిది వందల 1985లో ఆయన దర్శకత్వం వహించిన చిత్రం మయూరి. ఈ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా, అలాగే ఉత్తమ దర్శకుడిగా కూడా ఆయన ఎంపికయ్యారు. 1992లో వచ్చిన బృందావనం ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా అవార్డును ఆయన వరించారు. 1994లో భైరవ ద్వీపం వచ్చింది. ఈ సినిమాకు ఆయన ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ఇక 2012లో జీవిత సాఫల్యానికి బిఎన్ రెడ్డి జాతీయ పురస్కారం, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఆయన అందుకున్నారు. సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే ఎన్నో అపురూప చిత్రాలను అందించారు సింగీతం శ్రీనివాసరావు గారు. వారికి నివాళిగా ఈరోజు మనం కొన్ని వివరాలు ఆయన గురించి మాట్లాడుకున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భైరవ ద్వీపం చిత్రం నుండి ఈ పాట.

పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్. వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHg ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్ కూడా, కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దాంట్లో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే మూతబిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూతబిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూతబిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ను బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడినర్జిక్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులార్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్

వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి, బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో, రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి, ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది, బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతోపాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతూ ఉంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంటు హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనల్ని మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడకపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాల అలా కాదు. వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం 1 వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి,
చాలా రోజులు

0: ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ను చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెజర్ హై ప్రెజర్స్ ఉన్నప్పుడు ఒకటి రోజు లేదు రెండు రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066. శ్రోతలు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

సమయం 8:30. బాలభారతి. ఈనాటి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ మాక్లూర్ విద్యార్థులు అందించి కదంబ కార్యక్రమాన్ని విందాం.

0: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాక్లూర్ బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా,
1: దేశభక్తి అంటే సామాజిక బాధ్యత.
0: దేశరక్షణకు, సమాజ సంరక్షణకు తమకు తగు శక్తిని యుక్తిని ప్రసాదించమంటూ ఒక దేశభక్తి గీతంతో సిద్ధంగా ఉన్నారు స్నేహ ఇతిక భవ్యశ్రీ, 10వ తరగతి గీత రచన శ్రీవర్ధన్.

దేశభక్తి గీతాన్ని విన్నారు కదా. అసలు విద్యార్థి అంటే ఎవరు, అతని లక్షణం ఎలా ఉంటుంది, అలాగే అతని లక్ష్యం ఎలా ఉండాలి అనే వివరాలతో సిద్ధంగా ఉంది ఎస్కే షిరిన్ 10వ తరగతి. మరి ఆ వివరాలు విందామా? విద్యార్థి లక్షణం లక్ష్యం. విద్యార్థి అంటే సద్భావనతో

బుద్ధితో సద్భక్తితో గురు సమక్షంలో విద్యను అర్థించువాడు అని చెప్పడం కద్దు. జన్మించే ప్రతి శిశువు జ్ఞాన సంపన్నుడే. ఆ జ్ఞానం ఆ శిశువులో నిగూఢంగా నిద్రావస్థలో ఉన్నప్పుడు విద్య అనేది ఆ జ్ఞానాన్ని అంటే ఆలోచన శక్తిని చైతన్యపరుస్తుంది. శిశువు పుట్టుకతోనే పశుత్వం మానవత్వం దివ్యత్వం అనే తత్వాలతో ఊపిరి పోసుకుంటుంది. తల్లి ఒడిలో తండ్రి సంరక్షణలో ఆ శిశువు ఎదుగుతున్నప్పుడు అతనిలోని పశుత్వ స్వభావం తాత్కాలికంగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే అతనిలోని మానవత్వం మేల్కొని చైతన్యవంతమవుతుంది. శైశవం బాల్యంలోకి అడుగుపెట్టాక నిర్ధారిత వయసు రాగానే విద్యాభ్యాసం కోసం శిశువు అంటే బాలుడు లేదా బాలిక బడిలో చేర్చబడతారు. అక్కడ జరిగే విద్య బోధన అభ్యాసన ప్రక్రియ బాలల మెదడులో నిక్షిప్తమై ఉన్న ఆలోచన శక్తిని అవగాహన సామర్థ్యాన్ని మేల్కొలిపి చైతన్యపరిచి మానవీయ విలువల పెంపుదలకు దోహదపడుతుంది. ఈ పరంపరలో జరిగే విద్యాబోధన అనేది శిశువు యొక్క ఆసక్తికి అనుగుణంగా ఉండాలి. అతని జ్ఞానదాహాన్ని తీర్చేదిగా ఉండాలి. అప్పుడే విద్యార్థిగా ఉన్న ఆ శిశువు విజ్ఞానవంతుడై వివేకవంతంగా వికాసవంతమైన మార్గంలో పయనిస్తాడు. తన జీవితాన్ని సార్థక్యం చేసుకుంటాడు. జన్మించే ప్రతి శిశువు మండే అగ్నికణమే. వారిలో జ్ఞానార్జన పట్ల విద్యార్జన పట్ల గల తృష్ణ ఒక జ్వాలల మండుతోనే ఉంటుంది. ఆ జ్వాలను బోధన అనే ఒక ప్రక్రియ ద్వారా కట్టడిగా చేసి ఒక నియమిత పద్ధతిలో నిలువరించగలిగినప్పుడే ఆ జ్ఞానజ్వాల జాతికి వెలుగునిస్తుంది. లేదంటే అది వక్ర మార్గంలో పయనించి వ్యవస్థను దహించి వేస్తుంది. అందుకే విద్యాలయాలు విద్యార్థుల పట్ల వినోద విజ్ఞాన వికాస కేంద్రాలుగా ఉన్నప్పుడే ప్రతి విద్యార్థి జాతి కీర్తిని ఇనుమడింపజేస్తారు. ఏ విద్యార్థి అయినా సక్రమంగా నియమబద్ధంగా విద్యార్జన చేయాలంటే అందుకు తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. విద్యార్థి బడిలో తరగతి గదిలో ఉంటేనే కదా గురువు ఏమైనా బోధించగలడు, జ్ఞానాన్ని అందించగలడు. మరి విద్యార్థిని తరగతి గది వరకు చేర్చే బాధ్యతను తల్లిదండ్రులు తమ ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల పెంపకాన్ని మించిన దైవ కార్యం ఏముంటుంది? ఆది గురువులుగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు సన్మార్గం చూపితే ఆ మార్గంలో పయనించే శక్తిని గురువు ఇవ్వగలుగుతాడు. తమ బిడ్డల ఎదుగుదల పట్ల శ్రద్ధ చూపని ఏ తల్లిదండ్రులైనా జాతికి ద్రోహం చేసినట్టే. సామాజిక సహకారంతో విద్యార్జన చేసి విజ్ఞానవంతుడైన ప్రతి విద్యార్థి సామాజిక అభివృద్ధిలో విధిగా పాలు పంచుకోవాలి. తన వ్యక్తిగత ఎదుగుదల ఎంత ముఖ్యం అని విద్యార్థి భావిస్తాడో సామాజిక పురోభివృద్ధి కూడా అంతే ముఖ్యమని భావించాలి, విశ్వసించాలి. జాతి అభివృద్ధికి ఆటంకాలుగా అడ్డుపడుతున్న అవిద్య అవినీతి స్వార్థం దోపిడీ హింస విద్వాంసం లాంటి చీడ పీడల నిర్మూలనలో ప్రతి పౌరుడు పాల్గొనాలి. విద్యార్జనలో భాగస్వాములుగా ఉన్న విద్యార్థులంతా తమ తమ విజ్ఞానాన్ని వివేకాన్ని విజ్ఞతను దక్షతను సామాజిక ప్రగతికి వినియోగించాలి. తమ లక్షణం లక్ష్యం ఇవి జగతికి వెలుగునిచ్చే సూర్యబింబాలు కావాలి. ఆ దిశగా నేటి విద్యార్థులంట అడుగేయాలని ఆశిద్దాం. ఇంతవరకు మీరు విద్యార్థి లక్షణం లక్ష్యం గురించి ఎస్కే షిరిన్ తెలియజేసిన వివరాలు విన్నారు. తరాలు మారుతున్న కొద్దీ సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. పెద్దల పట్ల గురువుల పట్ల విలువల పట్ల చిన్నచూపు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈనాడు తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన ఎలా ఉంటున్నదో ఈ లఘు నాటిక విని తెలుసుకుందాం. ఇందులో

0: గా మహాలక్ష్మి కూతురుగా రచన 10వ తరగతి.
1: భార్గవి, ఏమైంది ఈ మధ్య ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నావు? భోజనం సరిగ్గా చేయడం లేదు, ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమైంది బిడ్డ?
2: అమ్మ, నన్ను విసిగించకు, పోయి ఇక్కడి నుంచి.
1: ఏమైందని అడిగితే విసిగిస్తున్నానంటావేందే? ఏం జరిగింది బిడ్డ?
2: అబ్బా, పొమ్మన్నానా?
1: సరే, అలసిపోయి వచ్చావు, కాళ్ళు చేతులు కడుక్కో, ఇంత తిందువు గాని.
2: నాకు ఆకలిగా లేదు, నువ్వు తినిపో.
1: అలా అంటావేందే, పొద్దునింత తినిపోయినావు, మధ్యాహ్నం కూడా బాక్స్ తీసుకపోలేదు, మరి ఆకలి లేదంటావేందే? దా బిడ్డే, తిందువు గాని. భార్గవి, ఏమైందే నీకు? పిచ్చి పట్టిందా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నిన్నెవరేమన్నారని? చదువుకుంటున్నావని కాలేజ్కి పంపిస్తే ఇదేంటే ఇలా తయారవుతున్నావు? కాలేజీలో ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పే.
2: ముందు ఇక్కడ నుంచి పో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు.
1: ఏమిటి ఆ మొండి మాటలు? చదువుకునే పిల్ల తన తల్లితో మాట్లాడే పద్ధతేనా ఇది?
2: అసలు ఇక్కడ నుంచి పోతావా లేదా?

0: ఎవరే ఆ ఫోన్ చేస్తున్నది? ఎందుకు కట్ చేస్తున్నావు? ఎవరు వాళ్ళు?
1: ఎవరైతే నీకెందుకు?
0: నాకెందుకా అంటే అమ్మనే కాదనుకునే స్థాయికి వచ్చినవన్నమాట. ఆ ఫోన్ ఏమిటి? ఈ ప్యాకెట్లు ఏంటివి? ఎవరిచ్చారు నీకు ఈ కొత్త పాడల వాటిని? నీకెవరు నేర్పారే? ఒక్కగానొక్క కూతురివని, తండ్రి లేదు పిల్లవు కదా అని కొంచెం గారభంగా పెంచినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పావే. ఎప్పటికప్పుడు కంటికి రెప్పాల కాపాడుకుంటున్న తల్లిదండ్రుల కళ్ళు కప్పి నీలాంటి ఆడపిల్లల కన్నా వారి చేతులారా మోసం చేస్తున్నారు కదే. అసలు మిమ్మల్ని చదివించడమే మాలాంటి తల్లిదండ్రుల తప్పే. కాలేజ్ కని చెప్తారు, ఎక్కడిక్కడ తిరుగుతారు. సరే, నా మాట కాదన్నప్పుడు, నేనంటే నీకు లెక్కలేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకు, కానీ నా ఇంట్లో కాదు. వెళ్ళు.
1: అమ్మా నన్ను క్షమించమ్మా, తప్పు నాదే అమ్మా, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనమ్మా, నా మాట నమ్ము.
0: సరే ఏడ్వాకులే, ముఖం కడుక్కో, ఇంత దిందు గాని.
2: లఘు నాటిక విన్నారు కదా. ఒక జాతి అభివృద్ధి పురోభివృద్ధి ఆ దేశ పౌరుల నడక నడవడిక విద్య విజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది. సమాజంలోని అన్ని రంగాలకు ఊపిరి లాంటిది విద్యారంగం. మరి నేడు ఆ విద్యారంగం ఎలా ఉందో ఏమవుతుందో ఒక పాట రూపంలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రిత్వి, జోష్ణవి, నిహారిక, ప్రణతి. గీత రచన శ్రీ వర్ధన్. మరి ఆ పాట వినిద్దాం.

0: అదండి పాట. విద్యారంగం విలువల పెంపుదలకు జనజాగృతి అవసరమని చక్కగా తెలియజేశారు కదూ. ఇప్పుడు ఒక దేశ భద్రతకు, అభివృద్ధికి యువశక్తి పునాది రాయి వంటిది. మరి యువత వారి భవిత ఎలా ఉండాలో తెలియజేస్తానంటుంది సాయి చందన 10వ తరగతి. విందామా.
1: ఒక జాతి అభివృద్ధికి ఆ దేశంలోని ప్రజల ఐకమత్యమే ఆధారం. నిలిస్తే కలుస్తాం, కలిస్తే గెలుస్తాం, అదే విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. ముఖ్యంగా జాతికి రేపటి రక్షకులుగా, నాయకులుగా ఉండాల్సిన యువకులు జాతీయ భావాల్ని పెంపొందించుకోవాలి. అది జాతీయ సమైక్యతకు ఎంతో ఉపకరిస్తుంది. ఆ భావన, అలాంటి బోధన కుటుంబం, ఆపై విద్యాలయం, ఇంకా కళాశాలల్లోనూ నిరంతరం జరగాలి. జాతి లక్ష్యాలను యువతకు చేరవేస్తూ యువతీ యువకులల్లో జాతీయ భావాలను, జాతి ఆదర్శాలను యువతకు అందిస్తూ జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడే విధంగా యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలి. ఐకమత్యమే ఏ జాతికైనా శ్రీరామ రక్ష. జాతి జనులందరూ ఒక్కటే అని అనుకోవటంలోనే అది దాగి ఉంది. సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం కన్నా ఒక పౌరసత్వానికి సార్థకత, నిండుదనం ఇంకేముంటుంది? మనకు జన్మనిచ్చిన ఈ భూమి మనకోసం ఎన్ని త్యాగాలు చెయ్యలేదు? ఈ నేలను పండిన ధాన్యం మన ఆకలిని తీర్చటం లేదా? ఈ ధరణిలో పారే నీరు మన దాహం తీర్చటం లేదా? ఇక్కడి గాలి, చెట్లు, చేమలు, యావత్ ప్రకృతి మన కోసం అణువణువు తప్పించటం లేదా? మన సర్వతోముఖాభివృద్ధి కోసం మన మాతృభూమి ఎంత ఖర్చు చేయటం లేదు? మరి మన జాతి జీవనం హరితవర్ణంతో శోభించేందుకు మనం సహకరించకూడదా? మన దేశ పౌరులు అమానుషంగా, అవినీతితో, బాధ్యతారహిత్యంతో మనుగడ సాధించినట్లయితే అవి మన జాతి పురోభివృద్ధికి పునాదులు కావు, వినాశనానికి విత్తనాలు మాత్రమే అవుతాయి. అందుకే మనమంతా బాధ్యత కలిగిన పౌరులుగా సంఘ శ్రేయస్సుకు పాటుపడుదాం.
0: విన్నారు కదా యువత వారి భవిత ఎలా ఉండాలో. ఇప్పుడు బావామరదళ్ళ బంధం గురించి ఒక జానపద గేయం విందాం. ఆలాపిస్తున్నవారు ఆర్ మహాలక్ష్మి 10వ తరగతి, రచన శ్రీ వర్ధన్.
2: బావా రావాను ఎద్దుల బండెక్కి.

పనిజే చేయాల దాటి బారెడు పొద్దెక్కి బావా రావాను ఎద్దుల బండెక్కి, పనిజే చేయాల దాటి బారెడు పొద్దెక్కి కలుపు దియ్యబోవాలే మందు జల్లి రావాలే బావో.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు
1: సామాజిక జీవన విధానం
0: గురించి పీరుచిత 10వ తరగతి తెలియజేసే వివరాలు విందాం.
1: సమాజంలోని వ్యక్తులందరూ ఒకరికొకరు సాయపడితే గాని ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోదు. ఏ వ్యక్తి ఒంటరిగా బ్రతికేయలేడు. వ్యక్తుల సమూహమే కదా సమాజం అంటే. సామాజిక జీవనం సవ్యంగా సాగాలంటే ప్రతి వ్యక్తి తోడ్పాటు అందుకు అవసరం. సామాజిక సుఖజీవనం కోసం ఎప్పటికప్పుడు సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ నేటికి ఇంకెన్నో జాతి ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. సమాజం మనకేం చేస్తుంది అనే ఆలోచన కానీ సమాజానికి మనమేమి చేస్తున్నాము అని మనం ఆలోచించుకోవడం లేదు. మన పరిచితులు మనకు ప్రత్యక్షంగా, మన అపరిచితులు మనకు పరోక్షంగా మన వ్యక్తిగత అభివృద్ధికి కారకులు, ప్రేరకులు. అంటే మన అభివృద్ధికి మన సమాజం సహకరిస్తున్నట్టే కదా. మనం అంటేనే సమాజం, సమాజం అంటేనే మనం. మనం బాగుండాలి అంటే మన ఇరుగు పొరుగు బాగుండాలి. అందుకే ప్రతి వ్యక్తి పరస్పర సహకార భావంతోనే మనుగడ సాగించాలి. సమాజం అభివృద్ధి చెందడానికి, బాగుపడడానికి కేవలం చట్టాలు, పరిపాలన విధానాలు ఉంటే మాత్రమే సరిపోవు. వాటిని పాటించి అమలు చేసి పౌరులు కావాలి. అందుకే వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ముఖ్యమే అనే ఆలోచన విధానం మన నినాదం కావాలి. ప్రజల ప్రతి అడుగు తమ వ్యక్తిగతం కోసమే కాకుండా జాతి హితం కోసం, జగతి హితం కోసం అని భావించినప్పుడే అందరి కలలు నెరవేరుతాయి. ఆ దిశగా అందరం అడుగేద్దాం.
2: విన్నారు కదండి సామాజిక జీవన విధానం గురించి.
0: ఆధునిక కాలంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ నైతికత అంతరించిపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ అంశం గురించి ఒక జాగృతి గీతం విందాం. వినిపిస్తున్న వారు నవ్యశ్రీ, మధుమతి, కుష్మ, 10వ తరగతి, రచన శ్రీవర్ధన్.

0: జాగృతి గీతం విన్నారు కదా, మరి మనిషి మనిషిగా బ్రతికే రోజు రావాలని కోరుకుందాం. ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాక్లూర్ బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి శ్రీహరి గారు, వ్యాఖ్యానం ఎస్కే షిరిన్ 10వ తరగతి.
1: శ్రోతలు, ఇంతవరకు బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ మాక్లూర్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి 8462450666 ఈ నెంబర్కి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. కార్యక్రమానికి మెసేజ్లు అయితే పొద్దున 6 నుంచే స్టార్ట్ చేసేసారు మన ప్రియమైన నేస్తాలు. మ్యాక్సిమం ఎక్కువ పాటలు వినిపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం గూడు పుటాని పాత చిత్రం నుండి తనివి తీరలేదే అనే పాటను వినిపించండి అంటున్నారు. ఎర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్ చారి వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది. వింటూనే ఉండండి 103.2 MHz.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలు మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టేసేయండి. మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి 8462245066 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా వినేద్దాం. మీ మెసేజ్తో పాటు మీరు కోరిన పాట కూడా ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్టోటాపికల్ ఫోకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027. డాక్టర్ బలరామ్ జాదవ్,
0: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం, ఇంకా న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్.
0: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ద రేమండ్ షాప్,
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
5: అడ్వాన్స్ టెక్నాలజీతో,
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
6: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190. డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర, కొలిక మండలి ఆపరేషన్,
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
7: బుమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
8: అన్న? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
7: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
8: మరేం పర్వాలేదు.

హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం లిజనర్స్ అంటూ. మీకు కూడా శుభోదయం అండి. మాకోసం ఈరోజు ఇరుముడి సినిమాలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు నిజామాబాద్ నందిపేట మండల 1LK నుండి ఏనుగంటి నందిని. నరేష్ స్నేహిత స్నేహాంశ్ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం వస్తుంది ఇరుముడి చిత్రం నుండి మీరు అడిగిన ఈ పాట.

0: సీకేవైసీ అంటే
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీటీ
3: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
0: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
0: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
0: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు. అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
0: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు వినవచ్చు ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 8:30. హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వారి మిత్రబృందం మా కోసం ఈరోజు డాక్టర్ రాజశేఖర్ గారు నటించిన ఆహుతి చిత్రంలోని పాటను వినిపించండి. ఆకాశవాణి రేడియో అనౌన్సర్లందరికీ శతకోటి ప్రణామాలు అంటూ ఈ మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన

హృదయ రాగాలు వింటున్నారు శ్రోతలు, వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట ఈ కార్యక్రమంలో ఇప్పుడే వినాలి అనుకుంటే వెంటనే మీ పేరు వివరాలు, మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి 8462245066 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు ఆత్మీయ అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జేలందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. 20వ శతాబ్దం చిత్రం నుండి నా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వస్తుంది ఈ అందమైన పాట, వినేద్దామా?

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 5వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 8 గంటలకు బృందావన హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు వివరాలు అందిస్తారు. అలాగే రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు వివరాలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 7:30.

0: ముఖాన మొటిమలా,
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల,
1: సై బాల్,
0: నడుగుల కామరా,
1: సై బాల్,
0: బురద పుల్లా,
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
5: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
4: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బెన్సా. సెల్ 7036706785.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆకాశవాణి సమయం 9:31 దాటి 40 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. మరో అరగంట పాటు మీకు నచ్చిన పాటలతో కొనసాగుతుంది హృదయ రాగాలు కార్యక్రమం. మరి వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 8462250666 ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినేద్దాం మీకు నచ్చిన పాటలు మనందరికీ నచ్చిన హృదయ రాగాలు కార్యక్రమంలో. మరో మెసేజ్ మనకి పంపించారు నిజామాబాద్ ఎఫ్ఎంకి గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం మనసారా ఈ చిత్రంలోని పాటను వినిపించండి అంటున్నారు ప్రేమ్ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి ఈ మెసేజ్ పంపించారు. తప్పకుండా మీకోసం వస్తుంది గీతామాధురి గానం చేసిన ఈ పాట మనసారా చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
1: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమౌండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: హృదయ రాగాలు కార్యక్రమంకి మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. ఈరోజు సంగీతం శ్రీనివాసరావు గారు అకాల మరణం చెందారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు తీసిన చిత్రాల్లో ఒకటి పంతులమ్మ, ఈ చిత్రంలోని పాటను మా కోసం వినిపించండి అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవనపల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు వారి కుటుంబ సభ్యులు. తప్పకుండా అండి, మీ అందరి కోసం మీరు అడిగిన ఈ పాట వస్తుంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, పంతులమ్మ చిత్రం నుండి.

హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు మన ఆత్మీయ నేస్తం ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్, వీరంతా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. శుభోదయం మిత్రులందరికీ. ఈరోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం అపరిచితుడు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం వస్తుంది. మీరు అడిగిన ఈ పాట వినేద్దాం మనమందరం.

0: మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెర్ట్జ్. వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినడానికి వెంటనే రిక్వెస్ట్ పంపించండి. మీ పేరు, వివరాలు, అలాగే మీకు ఏ పాట వినాలనిపిస్తుంది ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా టైప్ చేసి 8462450666 ఈ నెంబర్కి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. ఇప్పుడైతే కార్యక్రమంలో వినేద్దాం. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు నిర్మల్ జిల్లా తానూర్ మండల్ నుంచి రమేష్, శంకర్, సులోచన, అనసూయ, జ్ఞానేశ్వర్, రవి, యోగేష్ వారి కుటుంబ సభ్యులు. నీ ప్రేమకై చిత్రంలోని పాటను ఈ పూట మా అందరి కోసం వినిపించండి ప్లీజ్ మేడం అంటూ పంపించారు ఈ మెసేజ్. తప్పకుండా అండి, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వస్తుంది. వింటూనే ఉండండి 103.2 మెగా హెర్ట్జ్. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు. ఈ రోజు ప్రభాత లహరి కార్యక్రమంలో సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన కొన్ని పాటలు మాటలతో వ్యాఖ్యత గారు శ్రోతలకు ఎంతగానో ఆనందం కలిగించారు. ఈ కార్యక్రమంలో మయూరి మూవీలోని పాట మా అందరికీ ఎంతగానో నచ్చేసింది. అలాగే ఈ ఉదయం 8:30 మీరు ప్రసారం చేసిన బాలభారతి కార్యక్రమం విన్నాము, చాలా చక్కగా ఉంది. చక్కని కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి నిర్వహణ అధికారికి, సిబ్బందికి ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరి మీ అందరి కోసం వస్తుంది హృదయ రాగాలు కార్యక్రమంలో ఈ పాట, వినేద్దాం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్. వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. ఈ పాట కోసం చాలా మెసేజ్లు అయితే మనకి వచ్చేసాయి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలోని ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. నవిపేట బినోలా నుండి ప్రవళిక, సవిత, జ్యోతి వారి కుటుంబ సభ్యులు మీ అందరి కోసం వస్తుంది. మీరు అడిగిన పాట వింటూనే ఉండండి 103.2 మెగాహెర్ట్జ్. అలాగే ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం సమస్తులకు అలాగే వరలక్ష్మి గారికి శుభోదయం అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు. వేముల నరసింహరావు గారు గోదావరి విద్యానగర్ కాలనీ

నీ దుబ్బా నుండి మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం ఈరోజు ఒక మంచి పాటను వినిపించండి అంటూ పోలేపల్లి శ్రీనివాస్ సంతోషి రిషిత రాజన్నపేట సిర్సిల్ల నుంచి ఈ మెసేజ్ పంపించారు. అలాగే అరుణ ఇబ్రహీంపట్నం నుండి మెసేజ్ చేశారు, మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుండి వింటూనే ఉన్నాము, అన్ని కార్యక్రమాలు అలరిస్తున్నాయి, ఈ రోజు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినేద్దాం.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వింటారు మరికొద్ది క్షణాల్లో. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు.

0: చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే కేటాయిస్తామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ ఏడాది 70,000 మంది స్కిల్డ్ వర్కర్లను తీసుకునేందుకు రష్యా అంగీకరించినట్టు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇక రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 140 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పార్లమెంటరీ ప్యానెల్ కు వివరించారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగిసింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక వింటారు. 8వ భాగం, పురుషోత్తం దాస్ టాండన్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. వినండి భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక.
2: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
3: గత వారం మనం వైద్య రంగానికి, నవ బెంగాల్ నిర్మాణానికి తన జీవితాన్నే ధారపోసిన అపర ధన్వంతరి డాక్టర్ విధాన్ చంద్రరాయ్ గారి అమర సేవలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ ధారావాహికను మరింత భావోద్వేగంగా ముందుకు తీసుకెళ్తూ భారతీయ సంస్కృతికి, స్వదేశీ భాషా వికాసానికి, రాజ్యాంగ సభలో భారతీయ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాం.
4: 1961 సంవత్సరంలో డాక్టర్ బిసి రాయ్ గారితో పాటే స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశీయ భాషల ఉజ్జీవనానికి, భారతీయ సనాతన సంస్కృతికి తన జీవితాన్నే అంకితం చేసిన ఒక అపర తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
3: ఒక రాజ్యంలో రాజుగా పరిపాలిస్తూనే ఋషిలాగా జీవించిన జనక మహారాజును మన పూర్వీకులు రాజర్షి అన్నారు. ఆధునిక భారతదేశంలో అధికార పీఠాలపై ఉన్నా కూడా త్యాగాన్ని, స్వదేశీ నిష్ఠను, సత్యనిష్టను వీడకుండా జీవించినందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీ గారిచే సాదరంగా రాజర్షి అని పిలువబడిన మహానాయకుడి కథ ఇది. రాజ్యాంగ సభలో భారతీయుల భాషల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్గా శాసనసభ విలువలకు కొలమానంగా నిలిచిన పురుషోత్తం దాస్ టాండన్ గారి సమగ్ర జీవితంలోకి మీకు సాదర స్వాగతం.
4: అది 1882 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ. గంగా.

0: యమున సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రమైన ప్రయాగ్రాజ్ రాగ్ దయాళ్ టాండన్ సీతాదేవి దంపతులకు పురుషోత్తమ్ దాస్ టాండన్ జన్మించారు. తండ్రి రామ్ దయాళ్ స్థానిక ప్రభుత్వ ఆఫీసులో నిరాడంబరమైన ఉద్యోగి. ఆయన ఇంట్లో నిరంతరం సంస్కృత శ్లోకాలు, తులసీదాస్ రామచరితమానస్ పారాయణం జరుగుతుండేవి. ఆ ఆధ్యాత్మిక వాతావరణమే బాల పురుషోత్తముడి మనస్సుపై చెరగని ముద్ర వేసింది. ఆయన అలహాబాద్ నగరంలోని సిటీ ఆంగ్లో బెంగాలీ పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించి ప్రసిద్ధ ముయిర్ సెంట్రల్ కాలేజీలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు న్యాయ విద్య, సంస్కృత సాహిత్యంపై అపారమైన మక్కువ ఏర్పడింది. 1906లో లా పట్టా పుచ్చుకున్న టాండన్ గారు నాటి అగ్రశ్రేణి న్యాయవాది పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి వద్ద జూనియర్ లాయర్గా వృత్తిని ప్రారంభించారు. తన తార్కిక ఆలోచనలతో, సత్యనిష్టతో అలహాబాద్ హైకోర్టులో అతి తక్కువ కాలంలోనే లీడింగ్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు.
1: 1899 సంవత్సరంలోనే, అంటే కేవలం 17 ఏళ్ల వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్లో ఒక సామాన్య కార్యకర్తగా చేరిన టాండన్ గారు 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ భారత్ తిరిగి వచ్చి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గాంధీజీ పిలుపు వినగానే నెలకు 1000 రూపాయలు సంపాదించి పెడుతున్న తన లా ప్రాక్టీస్ను వెంటనే వదిలేశారు. విదేశీ బట్టలను విసిరికొట్టి ఖద్దరు ధరించారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచి అనేకసార్లు బ్రిటిష్ కారాగారాల కఠిన శిక్షలను అనుభవించారు. జైలు జీవితంలో కూడా ఆయన పుస్తక పఠనాన్ని, సంస్కృత అధ్యయనాన్ని ఆపలేదు. నిరంతరం ఖాదీ నూలు వడుకుతూ నేలపై పడుకుంటూ ఒక యోగిలా జీవించారు. అందుకే గాంధీజీ ఆయనను ప్రేమగా రాజర్షి అని సంబోధించారు.
0: టాండన్ గారి జీవితంలో అత్యంత కీలకమైన అధ్యాయం భారతీయ భాషల పరిరక్షణ. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ భాషాధిపత్యం పెరిగిపోతూ దేశీయ భాషలు అణచివేయబడుతున్న తరుణంలో స్వదేశీ భాషలు లేని దేశానికి ఆత్మ ఉండదు అని ఆయన గట్టిగా నమ్మారు. 1910లో ఆయన ప్రయాగ్రాజ్లో హిందీ సాహిత్య సమ్మేళనం స్థాపించారు. దేశవ్యాప్తంగా హిందీ, సంస్కృత భాషల వ్యాప్తికి, పురాతన గ్రంథాల ముద్రణకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వర్ధాలోని రాష్ట్ర భాషా ప్రచార సమితి అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఉద్దేశంలో హిందీ అంటే కేవలం ఒక ప్రాంతీయ భాష కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలను, సంస్కృతులను ఒకటిగా కలిపే ఒక జాతీయ భాషా సూత్రం. దక్షిణాది భాషలను, ఇతర ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే విదేశీ భాష అయిన ఇంగ్లీష్ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలగాలని ఆయన పోరాడారు.
1: 1937లో ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుండి 1950 వరకు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆయన మొట్టమొదటి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిలో ఆయన చూపిన నిష్పాక్షికత, హుందాతనం భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయాయి. ఆ రోజుల్లో స్పీకర్గా ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చా అనే చర్చ వచ్చింది. కానీ టాండన్ గారు స్పష్టం చేశారు, స్పీకర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఏ పార్టీ ఉండదు, ఆయన కేవలం రాజ్యాంగానికి, చట్టసభ పవిత్రతకు మాత్రమే జవాబుదారి అని. ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ఉదారత, నిష్పాక్షికత నేటి స్పీకర్లకు ఒక దిక్సూచి.
0: 1946 నుండి 1950 వరకు జరిగిన భారత రాజ్యాంగ నిర్మాణ సభలో రాజర్షి టాండన్ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. రాజ్యాంగంలో భారతదేశపు అధికార భాష ఏది ఉండాలనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తున్నప్పుడు ఆయన దేవనాగరి లిపిలోని హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని బలంగా వాదించారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం ఉన్న నాయకులు ఇంగ్లీష్ భాషను కొనసాగించాలని చూసినప్పుడు టాండన్ గారు రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగం సభను ఊపేసింది. చివరికి ఆయన సాధించిన విజయమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343. ఈ ఆర్టికల్ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని స్వతంత్ర భారతదేశపు

0: అధికార భాషగా గుర్తించడం.
1: 1950వ సంవత్సరంలో జరిగిన అత్యంత హోరాహోరీ ఎన్నికల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అభ్యర్థి ఆచార్య కృపలానిపై పోటీ చేసి రాజర్షి టాండన్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నడవడికలో, ప్రభుత్వ విధానాల్లో, నైతిక విలువల విషయంలో నెహ్రూ గారికి టాండన్ గారికి మధ్య కొన్ని తాత్విక భేదాలొచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న నెహ్రూ గారితో విభేదించి పార్టీని బలహీనపరచడం ఇష్టం లేక 1951లో టాండన్ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అధికార కాంక్ష కంటే పార్టీ సమైక్యత, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటిన నైతిక మూర్తి ఆయన. 1952 నుండి 1960 వరకు ఆయన లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా దేశానికి సేవలు అందించారు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ఆయన ప్రయాణం ఎప్పుడూ రైల్లోనే, అది కూడా 3rd క్లాస్లోనే.
0: స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో, భాషా రక్షణలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 1961వ సంవత్సరంలో ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందించి సత్కరించుకుంది. 1962 జూలై 1న ఈ అపర రాజర్షి తన 79వ ఏట ప్రయాగ్రాజ్ పవిత్ర భూమిలోనే శివైక్యం చెందారు.
1: ఈరోజు మనం విన్న రాజర్షి పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి జీవితం మనకు అందించిన విలువ ఏమిటి? సాంస్కృతిక ఆత్మగౌరవం, స్వదేశీ భాషాభిమానం, పదవీ నిరాసక్తత. భాష అంటే కేవలం మాటలు కావు, అదొక జాతి అస్తిత్వానికి ఆత్మ అని, పదవులు తాత్కాలికం, సూత్రాలే శాశ్వతమని టాండన్ గారి జీవితం నిరూపించింది. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం సాంస్కృతిక వికాసం, భాషా రక్షణ నుండి స్వతంత్ర భారత ప్రథమ పౌరుడి నిరాడంబర జీవితం వైపు అడుగులు వేయబోతున్నాం.
0: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి, రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షుడిగా ఉండి దేశ రాజ్యాంగాన్ని మలచడంలో అత్యంత కీలక పాత్ర పోషించి, రాష్ట్రపతి భవనంలో ఉంటూ కూడా ఒక సాధారణ రైతుల నిరాడంబరంగా జీవించిన గాంధేయవాద మహర్షి, 1962లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రజాస్వామ్య ధృవతార, దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
1: వచ్చేవారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్య హుందాతనం, అత్యున్నత నిరాడంబరత గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో పురుషోత్తం దాస్ టాండన్ 8వ భాగం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 10:15 క్రాస్ చేసి 32 సెకండ్స్ అవుతుంది. మార్నింగ్ మస్తీ వింటున్నారు. నేను మీ ఆర్జేనా.

సరిగ్గా. ఒక అమ్మాయి కనిపించింది, మనసు ఒక్కసారిగా మారిపోయింది. మాట్లాడకపోయినా ఏదో మాట్లాడినట్టే ఉంది, చూస్తుంటే ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అదే కదా ప్రేమలో పడినప్పుడు వచ్చే ఫీలింగ్ చాలామందికి. అలాంటి ఫీల్ని చాలా క్యాచీగా, చాలా అందంగా మన ముందుకు తీసుకొచ్చిన పాట డార్లింగ్ సినిమాలో ఉంది ఆ పాట మీకోసం. ఈ పాటలో పెద్ద పెద్ద పదాలు ఉండవు కానీ ప్రేమలో ఉన్న మనసు ఎలా ఆలోచిస్తుందో చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రేమ మొదలైనప్పుడు మనసులో కలిగే ఆ తెలియని కోరిక, చెప్పలేని ఆనందం, ఎదుటి వాళ్లతో ఇంకా మాట్లాడాలనే తపన, ఇవన్నీ ఈ ఒక్క మాటలో దాగుంటాయి. మ్యూజిక్ యూత్ఫుల్ రొమాంటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకే ఈ పాట వింటే ప్రేమ కథ గుర్తుకు రావడం మాత్రమే కాదు, మన జీవితంలో మనల్ని నవ్వించిన ఒక వ్యక్తి, ఒక అందమైన క్షణం కూడా గుర్తుచేస్తుంది. ప్రేమలో కొన్ని విషయాలకు పేరు పెట్టలేం కానీ ఫీలింగ్స్ని మాటలు చెప్పలేం, అవి కేవలం ఫీల్ అవ్వాలంతే. అలాంటి ఒక అందమైన అనుభూతే ఇంకా ఏదో అనే పాట. సూరజ్ ప్రశాంతిని పాడిన ఆనంద్ శ్రీరామ్ గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 10:22 క్రాసెస్, 31 seconds అవుతోంది. పిల్లి ఎదురొస్తే పని అయిపోతుందా, బల్లి పలికితే నిజం అవుతుందా, నిమ్మకాయ కడితే ప్రమాదం తప్పిపోతుందా? చాలామంది ఇవన్నీ వింటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు, మూఢనమ్మకాలను కొట్టిపడేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసే పాట ఈ మూఢనమ్మకాల గురించి. గోపాల గోపాల సినిమాలోంచి చంద్రబోస్ రాసిన సాహిత్యంలో వ్యంగ్యం ఉంది, ఆలోచింపజేసే క్వశ్చన్ ఉంది. నీలో ధైర్యం ఉండగా అవెన్నెందుకు, ఆత్మశక్తి ఉండగా తాయెత్తులెందుకు అనే భావం ఈ పాటకు అసలు వల్ల. మీకు అనూప్ రూబెన్ సంగీతం, కైలాస్ కేర్ ఎనర్జెటిక్ వాయిస్తో ఈ పాటకి ప్రత్యేకమైన ఊపు వచ్చింది. జానపద ఛాయలతోనే సాగుతూ వినే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అందుకే ఈ పాట అడిగే ప్రశ్న ఒకటే, నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండొద్దు. ఆలోచించే శక్తి మనకున్నందుకు ఎందుకు ఎందుకో ఈ పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట. బల్లి పడితే

వారుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 2.8 FM. నేను మీ ఆర్జే నాగ్. మార్నింగ్ వస్తే వింటున్నారు. ఒక చిన్న బ్రేక్. బ్రేక్ అంటే ఒక విషాదమైన విషయం మాట్లాడాలి. ఒక సినీ శకం ముగిసింది. కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు, కొంతమంది సినిమా ఎలా ఉండాలో సృష్టిస్తారు. మాటలు లేకుండా కథ చెప్పిన పుష్పక విమానం, కాలాన్ని దాటి ప్రయాణించి ఇచ్చిన ఆదిత్య 369, మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన భైరవ ద్వీపం, మనసును తాకిన మయూరి, జనరేషన్ ఏదైనా భాష ఏదైనా ప్రతి కథలో కొత్తదనం వెతికిన దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన వెళ్ళిపోయారనే వార్తను అంగీకరించడం కష్టం, కానీ ఒక కళాకారుడికి నిజంగా ముగింపు ఉంటుందా? మనిషి వెళ్ళిపోతారు, ఆయన సృష్టించిన ప్రపంచాలు మాత్రం అలా మిగిలిపోతాయి. తెలుగు అలాగే భారతీయ సినిమాకు వారు అందించిన కథలకు, ప్రయోగాలకు, జ్ఞాపకాలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే ప్రతి సినీ ప్రేక్షకుడు, ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకుడు. మీరు వెళ్ళిపోయారు, కానీ మీ సినిమా ఇంకా నడుస్తూనే ఉంటుంది. చివరిగా మీరు తీసిన 94 ఏళ్ల వయసులో తీసిన సింగీతం సినిమాతో సహా ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన డైరెక్ట్ చేసిన మైఖేల్ మదన కామరాజు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి సుందరమూర్తి గీతం, ఇళయరాజా సంగీతం

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తు వింటున్నారు, నేను మీ అర్జున. ప్రేమలో పడిన వాళ్ళకి తను ప్రేమించిన అమ్మాయి అందం ప్రపంచంలోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. అలాంటి పల్లెటూరి ప్రేమను, పచ్చటి పల్లె వాతావరణాన్ని, అమాయకమైన ప్రేమను కలిపి అందంగా వినిపించిన పాట రంగస్థలం సినిమాలో. ఎంత చక్కగున్నవే చంద్రబోస్ రాసిన పదాల్లో. పల్లె యాస ఉంది, ప్రేమలో అల్లరుంది, అమ్మాయిని చూసిన అబ్బాయి అల్లరి కూడా చాలా కనపడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వడమే కాదు, ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారు. బీట్ మొదలైనప్పటి నుంచి మనల్ని రంగస్థలం పల్లెలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఇది కేవలం పాట కాదు, పల్లె మట్టిలో పుట్టిన ప్రేమను పల్లె భాషలో చెప్పిన అందమైన పాట. ఈ పాట విందాం, ఎంత చక్కగా ఉన్నవే ఫ్రమ్ ద మూవీ రంగస్థలం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నాగ్. మార్నింగ్ మస్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 10:38 క్రాస్ చేసి 49 సెకండ్స్ అవుతుంది. ప్రేమలో కన్ఫ్యూజన్, క్యూట్నెస్, కెమిస్ట్రీ, ఇలా చాలా విషయాల్ని క్యాచిగా చెప్పే పాట డిస్కో రాజా సినిమాలో ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎస్ఎస్ థమన్. లిరిక్స్లో పెద్ద పెద్ద మాటల కంటే ప్రేమలో పడిన ఇద్దరి మధ్య ఉండే చిన్న చిన్న భావాలకే ఇంపార్టెన్స్ ఉంటుంది. నువ్వేమన్నావు, నేనేం విన్నాను అనే ఆలోచన పాటకు ఒక క్యూట్ హుక్లా ఉంటుంది. ప్రేమలో మాటలు తక్కువైనా ఫీలింగ్స్ మాత్రం ఎక్కువ. అందుకే నువ్వు నాతో ఏమన్నావో తెలియదు, నేనే విన్నానో కూడా తెలియదు, కానీ మనసుకు మాత్రం అన్నీ అర్థమైపోయాయి. ఆ పాట మీ అందరికోసం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1

0: 50 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో కలెక్టర్ టైం 10:46 రాసేసి 29 seconds అవుతుంది. మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. ప్రేమలో పడితే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది, నేల పూలు పూసినట్టుగా, గాలి పరిమళించినట్టుగా, ప్రతి క్షణం ఒక అందమైన అనుభూతిగా మారిపోతుందంట. అలాంటి తొలి ప్రేమలోని మధురమైన అనుభూతిని చాలా అందంగా చెప్పే పాట అర్ధశతాబ్దం సినిమాలో ఏ కన్నులు చూడని చిత్రమే. తన జీవితంలోకి వచ్చిన ప్రేమను ఇంతకు ముందెప్పుడు చూడని అద్భుతమైన దృశ్యంలో పోల్చడం ఈ పాటలో అందం. రెహమాన్ సాహిత్యంలో ప్రేమతో పాటు ప్రకృతి కూడా ప్రేమలో భాగమవుతుంది. నేలనవ్వి పూలు పూయడం, గాలి పరిమళంగా మారడం, అందమైన ఊహలు ఊసలాడడం, ప్రేమలో ఉన్న మనసు ప్రపంచాన్ని ఎంత అందంగా చూస్తుంది చెబుతాయి. ఇక నౌఫల్ రాజా ఏఎస్ మెలడీకి సిద్ శ్రీరామ్ వాయిస్ తోడడంతో పాటకు మరింత హార్ట్ టచింగ్ ఫీల్ వచ్చింది. ఇప్పుడు అందరి కోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మార్నింగ్ మస్త్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. పట్టణంలో ఎన్ని హంగులున్నా మన ఊరి మన గాలి మన మట్టి వాసన ఇచ్చే హాయ్ వేరు కదా. ఆ పల్లె అందాన్ని, అక్కడి మనుషుల్ని, అక్కడి బంధాల్ని మన కళ్ళ ముందు నిలబెట్టే పాట బలగం సినిమాలో ఉన్న ఊరు పల్లెటూరు. ఈ పాటలో పల్లెటూరు అందం మాత్రమే కాదు, ఊరంటే ఇల్లు కాదు, మనుషులు, బంధాలు, జ్ఞాపకాలు అనే ఫీల్ కనిపిస్తుంది. పల్లె భాషలో, పల్లె యాసలో సాగడం వల్ల పాట వింటుంటే ఖచ్చితంగా మనకు సొంతూరు గుర్తొస్తుంది. ఎక్కడున్నా, ఎన్ని దూరాలు వెళ్ళినా మనసు మాత్రం అప్పుడప్పుడు అడుగుతుంది కదా, మన ఊరు మన పల్లెటూరు ఎలా ఉందో. అదంతా ఈ పాటలో ఉంటుంది. భీమ్ సిస్రోలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన కాసర్ల శ్యామ్ గీతం, గానం మంగ్లీ రామ్ మిరియాల భీమ్ సిస్రోలియో.
1: ఇంకా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఉన్నత విద్యకు ఉపాధి లక్ష్యమే పరమార్థంగా ఉండాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. విద్యార్థులు డిగ్రీతో పాటు నైపుణ్యాలు సాధించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహించిన రీచ్ 2026 సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వనరుల

సమీకరణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగించింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 11:05. మన ఉరుకుల పరుగుల జీవితంలో డైలీ టార్గెట్స్, బిజీ వర్క్స్ తో గడిపిస్తూ ఉంటాం కదా. సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక ఈరోజు అలా హాయిగా అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి రిలాక్స్ అయిపోతాం. మరి ఈ టైంలో మంచి మంచి పాటలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. బయట ఎంత ప్రెషర్ ఉన్నా రోజులో మనకంటూ కొంత టైం ఇచ్చుకోవాలి. అప్పుడే మన మనసులో కొత్త ఆలోచనలు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక మంచి పాటతో ఇవాళ మన ఈ గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం.

0: మీరు విన్న ఈ పాట జయం అనేది రా చిత్రం కోసం సోను నిగమ్ గోపికా పూర్ణిమ పాడిన పాట.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:11. మన మనసులో చిన్ని చిన్ని ఆశలు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు గొడుగు పక్కన పడేసి కాసేపు హ్యాపీగా తడవాలనిపించటం, వెన్నెల్లో కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తూ ఉండటం, లేదా ఒక చల్లటి సాయంత్రాన వేడివేడి మిర్చి బజ్జీ తింటూ పాటలు వినటం, ఇవన్నీ చిన్న చిన్న ఆశలే. కానీ వాటి నుండి వచ్చే అనుభూతి ఎంతో హాయిగా ఉంటుంది. మనసులోని ఆ ఆనందాన్ని స్వేచ్ఛగా ఎగరాలనే కోరికని రాజశ్రీ గారు అందమైన మాటలతో రాస్తే, ఏఆర్ రెహమాన్ తన తొలి సినిమాలోనే అమృతం లాంటి సంగీతంతో మ్యాజిక్ చేశారు. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మీ మనసులో ఉన్న ఆ చిన్ననాటి చిన్ని చిన్ని ఆశలను గుర్తు చేసే ఆ మధురమైన పాట వినిపిస్తాను రోజా చిత్రం నుండి మీకోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లాక్ లో సమయం 11:17. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఇప్పుడు వినబోతున్న పాట ఒక అందమైన చిత్రంలోనిది. ఒకరికి చూపు లేదు, ఇంకొకరికి గొంతు లేదు, కానీ వాళ్ళిద్దరి భావాలను కలిపింది మాత్రం ఒకే ఒక్క సంగీతం. అదేనండి కె విశ్వనాథ్ గారి అద్భుత కావ్యం సిరివెన్నెల. శారీరక లోపాలు ఎప్పుడూ కలను, ఆలోచనల పరిధిని ఆపలేవని చెప్పిన గొప్ప కథ ఇది. ఇక ఈ సినిమాతోనే మొదలైంది చేంబోలు సీతారామశాస్త్రి గారి కలం ప్రయాణం. సృష్టి ఆరంభంలో ఓంకారం ఎలా పుట్టిందో వర్ణిస్తూ రాసిన మొట్టమొదటి పాటకి నేషనల్ అవార్డు అందుకుని శాశ్వతంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గారి అమృత గానం ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మధురమైన జ్ఞాపకాలతో అలరించి మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. మనం బతికేది కొద్ది రోజులే అని తెలిసినప్పుడు ఆ ప్రతి క్షణాన్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా ఆస్వాదించవచ్చు అనేది మణిరత్నం గారు కళ్లకు కట్టిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచానికి నిండుగా నవ్వులు పంచే ఆ గీతాంజలి పాత్ర ఎప్పటికీ ఒక అద్భుతం. ముఖ్యంగా మంచు కురిసే ఊటికొండల్లో ఆ పచ్చని ప్రకృతి ఒడిలో చిలిపి వర్షపు చినుకుల మధ్య గంతులు వేస్తుంటే ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇళయరాజా గారు అందించిన ఎనర్జెటిక్ రిథమ్స్, ఇక వేటూరి గారి పదాల్లోని చిలిపితనం, చిత్రమగలం నుండి జాలువారిన గీతం అది, ఇవన్నీ కలిసి జీవితాన్ని ఎలా ప్రేమించాలో మనకు నేర్పిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడైతే ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం గీతాంజలి మూవీ నుండి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లబ్ లో సమయం 11:31. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

మనసుకు నచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణి వివిధ భారతిలో. రోజంతా పనులతో అలసిపోయిన మనసుకి ప్రశాంతతను ఆనందాన్ని ఇచ్చే పాట అది. ఈ మాటలు వినగానే బాలు మహేంద్ర గారి నిరీక్షణ గుర్తొస్తుంది కదా, అన్యాయంగా జైలుకు వెళ్లిన ఒక అబ్బాయి, అతని కోసం ఏళ్ల తరబడి అడవి కొండల్లో ఎదురు చూసే ఓ అమాయకపు అమ్మాయి, వాళ్ళ నిరీక్షణని ఎంత అందంగా చూపించారో ఈ మూవీలో. పక్షుల కిలకిలలు, ఇళయరాజా గారి ట్యూన్, దానికి తోడు ఆత్రేయ గారు రాసిన మాటలు వింటుంటే ఆ పచ్చటి అడవిలో మనల్ని కూడా తీసుకువెళ్ళినట్లు అనిపిస్తుంది కదా. ప్రేమంటే నిన్న మొన్న పుట్టింది కాదు, ఈ ఆకాశమంత పురాతనమైనది అంటూ ఎంతో సింపుల్గా గుండెకు తాకేలా చెప్పారు. ఇక జానకమ్మ గలం నుండి జాలువరిన ఆ పాట పాడుతుంటే ఒంట్లో ఉన్న అలసటంతా ఇట్టే మాయమైపోతుంది. మరి ఇంత మాట్లాడుకున్న తర్వాత కూడా ఈ పాట ఒక్కసారైనా వినాలనిపిస్తుంది కదా. మరి మీకోసం నిరీక్షణ మూవీ నుండి వచ్చేస్తుంది ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జే జ్యోతి. స్టూడియో క్లాక్లో సమయం 11:38. కొన్ని పాటలు వింటుంటే మనసుకు తెలియని బాధ, ఏదో ఒక మూల చిన్న బరువుగా ఉంటుంది. అలాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో వచ్చిన మంచి మనసులు చిత్రం. ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఈ మాటలు వింటే ఎంత గాఢమైన నిరీక్షణో కదా. ఒక మనిషి కోసం ఇంకొకరు పడే వేదనను ఎంత ఎమోషనల్గా చెప్పలేరేమో అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ఈ పాట వింటే ఆ ఫీల్ ఇక వేరే లెవెల్లో ఉంటుంది. మీ జీవితంలో మీరు కూడా ఇలా ఎదురు చూసిన క్షణాలు ఉంటాయి కదా, మరి వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పాట విందాం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఒక పక్క గగురు పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్, మరో పక్క పచ్చటి అడవి అందాలు, మనసును కట్టిపడేసే రొమాన్స్. గుర్తొచ్చింది కదా వంశీ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ మిస్టరీ క్లాసిక్ అన్వేషణ. ఒక అటవీ ప్రాంతంలో వరుసగా జరిగే మిస్టరీ హత్యల చుట్టూ కథ నడుస్తున్నా కూడా మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య చిగురించే ప్రేమను అంతే సున్నితంగా అందంగా చూపించారు. ఇక ఈ పాట మొదలవుతూనే వచ్చే ఆ ఫ్లూట్ బీట్ వినగానే మనం ఆ అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇళయరాజా గారి సంగీత మాయాజాలం, వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన సాహిత్యం, ఈ రెండు కలిసి ఈ గీతాన్ని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మార్చాయి. దానికి తోడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ గాత్రంలో పలికే ఆ రొమాంటిక్ ఫీల్ ఇప్పటికీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తానని చెప్పాలి. ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం నుండి ఈ పాట మీకోసం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

సంగీతం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పాడే పాట మాత్రమే కాదు, ఆకలితో అలమటించే, తోటి మనుషుల కడుపు నింపే ఒక సాధనం కావాలని నిరూపించిన గొప్ప చిత్రం కె బాలచంద్ర గారి రుద్రవీణ. తండ్రి సృష్టించిన సంప్రదాయ సంగీతపు కట్టుబాట్లను దాటి సమాజంలో అట్టడుగు వర్గాల కోసం నిలబడే సూర్యం పాత్రలో చిరంజీవి గారి నటన ఒక మైలురాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని లలిత ప్రియ కమలం విరిసినది ఒక పాట, ప్యూర్ క్లాసిక్ హిట్. అది కర్ణాటక సంగీతంలోని లలిత రాగంలో మ్యాస్ట్రో ఇళయరాజా గారు ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారంటే ఆ నాదం వినగానే మనసులోని ఆందోళన అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాల అమరిక, కేజీ యేసుదాస్ కేఎస్ చిత్ర గారి దివ్యగానంతోడై ఆ పాటను ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్గా మార్చిపోయాయి. మీకోసం వినిపిస్తున్న రుద్రవీణ చిత్రం నుండి ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లబ్ లో సమయం 11:56 అవుతుంది. తెలుగు సినీ చరిత్రలో నిలిచిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఇది. రామ్ గోపాల్ వర్మ గారి మొదటి చిత్రం శివ. కాలేజీ పాలిటిక్స్ నాగార్జున గారి యాంగ్రీ యంగ్ లుక్ ఇప్పటికీ ప్రతి సినీ ప్రేమికుడికి ఒక గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది కదా. కాలేజీ లైఫ్ అంటే కేవలం గొడవలే.

కాదు, సరదాలు, పరీక్షల టెన్షన్లు, చిలిపి అల్లర్లు కూడా అని చూపించే సూపర్ హిట్ గీతం ఇది. సైన్స్ పాఠాల పేర్లతో పరీక్షల భయాన్ని హాస్యంగా మారుస్తూ వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పదాలు ఆనాటి యూత్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇళయరాజా గారి ఫాస్ట్ బీట్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గారి హుషారైన ఈ పాట వింటుంటే ఎవరికైనా తమ కాలేజీ రోజులు గుర్తుకు రావాల్సిందే. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: అమృత గీతం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉమ్మడి కుటుంబాల ఆనందం యూత్ రొమాన్స్ ను కలబోసిన చిత్రం అది. 1996లో కృష్ణవంశీ గారు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ నిన్నే పిల్లాడత. నాగార్జున టబుల కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని ఎటో వెళ్లిపోయింది మనసు అనే పాట తెలుగు సినీ సంగీతంలోనే సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన ఒక బ్యూటిఫుల్ మెలోడీ. ప్రేమలో పడినప్పుడు మనసుకు తెలియకుండానే కలిగే ఆ మధురమైన అలజడిని, భావాల ప్రవాహాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో సున్నితమైన తెలుగు పదాలతో మలిచారో కదా. జీవితంలో తొలిసారి ప్రేమ భావనను అనుభవించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతం ఇది. ఎన్ని పనులున్నా కొద్దిసేపు ఈ పాట వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. మరి మీకోసం వచ్చేస్తుంది ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ నిన్న పిల్లాడతా మూవీ నుండి.

డైరెక్షన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 అమృత గీతం వింటున్నారు. నిన్నే పిల్లాడతా మూవీ నుండి ఒక మంచి పాట వినేశారు కదా. రక్త సంబంధం విలువను, తోబుట్టువుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను రాగాలను వెండి తెరపై ఆవిష్కరించిన చక్కని కుటుంబ కథా చిత్రం ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య తన సుఖ సంతోషాలను పక్కన పెట్టి తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం సర్వస్వం ధారపోసే ఒక పెద్దన్నయ్య త్యాగాన్ని, ఆ కుటుంబం ఎదుర్కొనే ఒడిదుడుకలను ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాలోని మాలో గిల్లలో అనే పాట తోబుట్టువుల కేరింతలు, సందడి, ఆప్యాయతలను వేటూరి సుందరరామూర్తి గారు స్వచ్ఛమైన పదాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్ గారి ఆహ్లాదకరమైన మెలోడీకి గాన గంధర్వుడు ఎస్పీస బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ గారి గానం తోడైతే అందరినీ అలరించిన ఈ సినిమాలో నుండి వచ్చేస్తుంది ఈ పాట. మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అమృత గీతం వింటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనే చెప్పాలి. పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్, అద్భుతమైన సంగీతం, ఇవన్నీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను సమరసింహారెడ్డి మూవీలో నుండి నందమూరి నాయక అనే పాట మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్

ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి
ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో

0: 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జీత్ సింగ్ షెకోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబావా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతుతో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్కులో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐనాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40. ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్. అలాగే బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి MM కిరవాణి సంగీతం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మేరిటైన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 12:52 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట సుకుమారుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి యానుప్రవేల్ సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9674904944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:57 అవుతుంది. మరి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అను ప్రొవెన్స్ సంగీతం.

మీరు ఇట్లా చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఐ మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినబోతున్న పాట మగధీర చిత్రం నుండి మీకోసం.

0: చేయాలిరా, ఇదంతా వదిలి కొట్టయ్యాలిరా, ఆ కుమ్మడిగాయ కొట్టయ్యాలిరా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 100,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అమూల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో

0: వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 150,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300తో ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న HMDA గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. చేనేతలు, హస్తకళలు, పచ్చళ్ళు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు సహా ఎన్నో గ్రామీణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MMEO పథకం ద్వారా వనపర్తి జిల్లాలో 2 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు వనపర్తి DRDO రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
2: కేంద్ర ప్రభుత్వము నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు విపణగండ్లకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు 301 హెక్టార్లకు ఉచితంగా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకే చేయుచున్నాము.
0: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి DIG పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారని, ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు రంగంలోని ప్రముఖ

సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20 నుండి 50 వేల రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సింగ్ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మార్పు ఎక్కడో మొదలవ్వాల్సిన అవసరం లేదు, మనలో మొదలైతే చాలు. ఒక ఆలోచన చైతన్యాన్ని కలిగిస్తుంది, ఒక స్ఫూర్తి సమాజాన్ని మార్చగలదు. అలాంటి వ్యక్తుల కథలతో మిమ్మల్ని మోటివేట్ చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. సైన్స్ అంటే కేవలం పరిశోధనశాలల్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు, అది సమాజంలో ఆఖరి మనిషి కన్నీటిని తుడిచే ఆయుధం కావాలి అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. 3 తరాలుగా ఒకే కుటుంబం సమాజ హితం కోసం తమ జీవితాలను ధారపోసిన అరుదైన చరిత్ర ఇది. స్వాతంత్ర సమరంలో స్వదేశీ సేవలందించిన తాతగారు, దేశపు ఆకలిని తీర్చిన హరిత విప్లవ పితామహుడు తండ్రి, ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వేళ మానవాళికి సైన్స్ ఆధారిత రక్షణ కవచం అందించిన కుమార్తె. ఈనాడు మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి చీఫ్ సైంటిస్ట్, రాయల్ సొసైటీ ఫెలో, ప్రముఖ శిశు వైద్య పరిశోధకురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానాన్ని, అలాగే ఆ కుటుంబం దేశానికి అందించిన నిస్వార్థ సేవలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:27 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి వ్యక్తిత్వంలో కనిపించే నిస్వార్థ సేవకు బీజం వేసింది వారి తాతగారు డాక్టర్ ఎంకే సాంబశివన్ గారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆయన ప్రసిద్ధ సర్జన్. ఆ రోజుల్లోనే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారు.

బోధకాల వ్యాధి నిర్మూలనకు విస్తృతంగా శ్రమించారాయన. మహాత్మాగాంధీ గారి పిలుపుతో స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టి విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ ఖాదీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వైద్యం అనేది సంపాదన కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం అనే సత్యాన్ని ఆచరించి చూపించిన నిస్వార్థ దేశభక్తుడు ఆయన. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తిని ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

ముప్పై మూడు నిమిషాలు. డాక్టర్ సౌమ్య గారి తండ్రి గారి గురించి అందరికీ తెలుసు. భారత హరిత విప్లవ పితామహుడు, భారతరత్న డాక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు 1943లో వచ్చిన బెంగాల్ కరువులో లక్షలాది మంది ఆకలితో చనిపోవడం చూసి చలించిపోయిన ఆయన అత్యున్నత సివిల్ సర్వీసెస్ అవకాశాన్ని వదులుకొని వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. ధాన్యం కోసం విదేశాల వైపు ఎదురు చూస్తున్న మన దేశాన్ని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, వంగడాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరోవైపు సౌమ్య గారి తల్లి మీనా స్వామినాథన్ గారు నిరుపేదల పిల్లల ప్రాథమిక విద్య, పౌష్టికాహార లోపం, అంగన్వాడీ వ్యవస్థ పరిస్థితి కోసం జీవితాంతం కృషి చేసిన ప్రఖ్యాత విద్యావేత్త ఆమె. నిత్యం విజ్ఞానం, ప్రజాహితం అనే స్వచ్ఛమైన వాతావరణంలోనే సౌమ్య గారు పెరిగారు. ఇక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఎఫ్ఎం 102.8లో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. దాంట్లో సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:38. ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సౌమ్య స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంట్లో తండ్రి వ్యవసాయం గురించి, తల్లి నిరుపేద పిల్లల విద్య గురించి మాట్లాడుతుండటం చూస్తూ పెరిగిన సౌమ్య పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూణేలోని ప్రఖ్యాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పీడియాట్రిక్స్లో ఎండీ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్, అమెరికాలలో పీడియాట్రిక్ పల్మనాలజీ విభాగంలో అత్యున్నత పరిశోధనలు చేశారు. విదేశాల్లోని విలాసవంతమైన జీవితం కాదనుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మన దేశపు అట్టడుగు వర్గాల చిన్నారులకు వైద్య సేవలు అందించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా ఆవిడది. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కేరింత మూవీ నుండి ఒక చక్కటి పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:44 చేతన స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య గారు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్లో దాదాపు 2 దశాబ్దాల పాటు పరిశోధనలు చేశారు. మన దేశంలో పేదలను ఎక్కువగా వేధించే వ్యాధిక్షయ, ముఖ్యంగా హెచ్ఐవి సోకిన చిన్నారులకు టీబీ వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె కనిపెట్టిన చికిత్సా విధానాలు వేలాది మంది జీవితాలకు ప్రాణం పోశాయి. పోషకాహార లోపానికి క్షయ వ్యాధి ముప్పుకు ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు. క్షయ పరిశోధనల్లో ఆమె చూపిన ప్రతిభతో భారత ప్రభుత్వం ఆమెను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఆ పదవిలో ఉంటూ దేశంలో బయోమెడికల్ రీసెర్చ్ నెట్వర్క్ను ఆధునీకరించారు. ఇంకా మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఆమె అపారమైన అనుభవాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చీఫ్ సైంటిస్ట్ అత్యున్నత పదవికి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ను ఎంపిక చేసింది. సరిగ్గా ఆమె బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ప్రజలందరినీ భయపడుతున్న అతిపెద్ద సంక్షోభం కోవిడ్-19 ప్రపంచాన్ని ముంచెత్తింది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలనే భయంతో చూస్తున్నప్పుడు ప్రపంచానికి సరైన శాస్త్రీయ మార్గనిర్దేశం చేసిన బృందానికి డాక్టర్ సౌమ్య నాయకత్వం వహించారు. వైరస్ తీవ్రత, మాస్కుల ప్రాధాన్యత, వ్యాక్సిన్ల అభివృద్ధిపై ప్రజల్లో ఉన్న ఆందోళనని తొలగిస్తూ ఆమె నిరంతరం సైన్స్ ఆధారిత విశ్లేషణలను ప్రపంచానికే అందించారు.
1: వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: కోవిడ్ సమయంలో కోట్ల మంది పేద ప్రజల టీకాలు అందక వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక ఆ సమయంలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ ఈక్విటీ కోసం పోరాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అందరికీ సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఐక్యరాజ్య సమితి వేదికపై బలంగా చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రాం ద్వారా సామాన్య ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ చేరేలా ఆమె అహర్నిశలు శ్రమించారు. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అంతర్జాతీయ బాధ్యతలను విజయవంతంగా ముగించిన తర్వాత కూడా సౌమ్య స్వామినాథన్ విశ్రాంతి తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సేవలు యావత్ దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఆమె ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలోనే ఈ గౌరవం పొందిన అత్యంత అరుదైన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య. అంతేకాదు తండ్రి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, కుమార్తె డాక్టర్ సౌమ్య ఇద్దరు రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికై దేశ చరిత్రలోనే మొట్టమొదటి తండ్రి కూతుర్ల జోడీగా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే మన దేశం నుండి క్షయవ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి ఆమెను ప్రిన్సిపల్ అడ్వైజర్గా నియమించింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా గ్రామాల్లో మహిళా రైతులకు భూమి హక్కులతో సంబంధం లేకుండా గుర్తింపు దక్కాలని, పోషకాహార భద్రతతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వ్యవసాయ విధానాల కోసం ఎంతగానో శ్రమించారు ఆవిడ. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

తాతగారు స్వాతంత్ర్య సమరంలో పేదలకు స్వదేశీ వైద్యం అందించారు. తండ్రి దేశానికి అన్నం పెట్టి కరువును తరిమికొట్టారు. కూతురు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విజ్ఞానాన్ని ఆయుధంగా మలిచి నేటికి గ్రామీణ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానం ఇప్పటి సమాజానికి, ముఖ్యంగా యువతరానికి అందించే గొప్ప సందేశం ఒకటి. మన విజ్ఞానం, మన సంపాదన కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన ప్రతిభ సమాజంలోని ఆఖరి మనిషి జీవితంలో వెలుగులు నింపినప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది అని. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా సత్యాన్ని, సైన్స్ని, మానవత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ప్రపంచాన్నే మార్చవచ్చని నిరూపించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి కృషి ప్రతి ఒక్కరికి నిజమైన చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఇవాల్టి మెలో టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలతో చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు విందాం సాహో మూవీ నుండి ఈ వండర్ఫుల్ సాంగ్.

మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలోడీ టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలు వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వెంతన చిన్నా బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, మీ ఎఫ్ఎం 102.8 లో.

0: నువ్వే కావాలి చిత్రం కోసం. శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. సిరివేనల సాహిత్యానికి కోటి సంగీతం. అసలు ఈ పాట వింటుంటే మైండ్ అలా రిలాక్స్ అయిపోతుంది కదా. మరి ఇటువంటి మంచి మంచి మెలోడీస్ కోసం ట్యూన్ చేసి ఉంచండి మెలోడీ టైమ్ మీ ఆకాశవాణి విలువ భారతీయ FM 102.8 లో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:20:26. మెలోడీ టైం వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నది గర్భం నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి అంత ఎత్తులో రైల్వే బ్రిడ్జ్ అంటే వినడానికే ఇలాగా ఉంది కదా. మరి అక్కడ ట్రావెల్ చేస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాం. మన్మథుడు మూవీ నుంచి వేణు సుమంగళి పాడిన పాట మీకోసం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి మెలోడీ టైం వింటున్నారు. మెలోడీ టైంలో మంచి మంచి పాటలతో ఈ కొద్దిసేపు సమయాన్ని సరదాగా ఆస్వాదిద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేలకు అసలు తాకకుండా గాలిలోనే తేలియాడే రాతి స్తంభం. అసలు నేలను తాకని స్తంభం ఎక్కడైనా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు ఒక మంచి మెలోడీ పాట వినేద్దాం. మీ FM 102.8లో స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెలోడీ టైంలో మంచి మంచి పాటలు వింటున్నాం. నేలకు అసలు తాకకుండా గాల్లోనే తేలాడే రాతి స్తంభం విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి గుడిలో ఉన్న 70 స్తంభాల్లో ఒక స్తంభం అడుగున పేపర్ కానీ క్లాత్ కానీ వేస్తే అటు నుంచి ఇటువైపుకి ఈజీగా వచ్చేస్తుంది. మన విజయనగర రాజుల 500 ఏళ్ల నాటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాజిక్ ఇది. మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా చూడవలసిన అద్భుత దృశ్యం. అప్పట్లోనే ఇంత అద్భుతంగా నిర్మించారో కదా. మరి ఇప్పుడు వినేద్దాం ఒక మంచి పాట. మురారి మూవీ నుండి ఎస్పీ చరణ్ హరిని పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:45 అవుతుంది. మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, కాశ్మీర్లోని దాల్ సరస్సు నీటిపై తేలుతూ ఉండే ఒక అద్భుతమైన పోస్టాఫీస్ ఉంది. మరి ఆ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ముచ్చట్లు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

టైంలో మంచి మంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు కాశ్మీర్ లోని దాల్ సరస్సు నీటిపై తేలుతుంది ఒక అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక హౌస్ బోట్లో నడిచే ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ నుండి మీరు ఎవరికైనా లెటర్ రాసి పంపితే దాని మీద సాధారణ స్టాంపుతో పాటు సరస్సులో షికారా పడవ నడుపుతున్న బొమ్మ ఉన్న ఒక స్పెషల్ ముద్ర వేస్తారు. అక్కడి పర్యాటకులు ఈ పోస్ట్ ఆఫీస్ నుండి తమ వారికి స్పెషల్ పోస్ట్ కార్డులు పంపుతుంటారట. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తపాలా కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు వింటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇప్పుడు వినేద్దాం మరో మెలోడీ సాంగ్. దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి చక్రీ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీస్ వింటుంటే అసలు టైం తెలియట్లేదు కదా. స్టూడియోకి వచ్చిన సమయం 2:57 అవుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని చూడటం కంటే దాన్ని ఎంత ప్రేమగా ఎంత రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నామనే దాంట్లోనే అసలైన సంతృప్తి సంతోషం ఉంటాయి. కార్మికుల నుంచి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల వరకు ప్రతి ఒక్కరి శ్రమ వెనుక ప్రేమ సాధించాలనే తపన ఉంటాయి. మరి మా శ్రోతలందరి కోసం, వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఎస్సీ రాజ్కుమార్ సంగీతం.

0: పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ

0: ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.

0: నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
1: జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్యా ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్యా, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించిరండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
4: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
4: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
4: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్తమాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? సుందరి, నా కలరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరే సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
1: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
1: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది.
1: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
1: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
1: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
1: మా ఆయన మీదొట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు, పో.
1: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీభవ. అమ్మా త్యాగమతి
1: స్వామి,
2: నీ భక్తి

0: భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మ.
1: తల్లి త్యాగమతి.
2: స్వామి.
1: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు. నీ భర్త నీలోనే ఉన్నారు. నీవు వారిలో ఉన్నావు.
2: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
1: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
2: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
1: అదేమీ లేదమ్మా. అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
2: ధన్యురాలిని స్వామి.
0: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు. మరి
1: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
2: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
1: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
2: అలాగే స్వామి.
0: ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
1: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు. నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
2: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
1: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
2: అలాగే స్వామి. దాసోహం.
1: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి.
0: స్వామి.
1: పదండి.
0: జై శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
3: భజయ.

0: భజయతి రాజు భజయతి రాజు భీ.
1: జై శ్రీమన్నారాయణ.
2: జై శ్రీమన్నారాయణ.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
1: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి

0: ఇచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు స్వామి? ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాలమీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాలమీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటినుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పని చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చేయి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బా బాబా, చీకటి పడి చాలాసేపు అయింది. ఈ సుందరి ఇంకా రాదే, అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. కొంపతీసి మొగుడికి చెప్పిందా ఏ? అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి. ఈనాడు స్వర్గ సుఖం అందుకో. అదేమిటి, వెంటకి ఎవరు వస్తున్నట్టున్నారే? ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డాడా ఏమిటి? చచ్చెవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుంది అనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేష, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బే, అదే లేదు. మరి వీరు?
1: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలే. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు.

0: నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
1: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
0: అంతే అంతే నాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరి తరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
1: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
0: ఏమడుగుతావులే, నా కర్మ కాలి స్వాముల వారు శిష్యబృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
2: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
0: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయన యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
3: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసే. యజ్ఞేశ
3: స్వామి,
0: సుఖీ భవ, సెలవు.
2: యజ్ఞేశ
3: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మజన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
4: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది, నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
4: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో, ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
4: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
2: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
4: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా, నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది.

0: మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అంతదాకా నాకు నిష్కృతి లేదు.
1: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవయ్యా లే.
0: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించాను స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
1: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా. విఘ్నేశయ్య నిలబడు, లేవవయ్యా.
0: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
1: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది. చింతించకు.
2: కానీ యజ్ఞీష
0: అమ్మా,
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
0: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
1: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
0: అయితే ఒక విన్నపం.
1: చెప్పు చెప్పు.
0: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి. మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
1: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి.
0: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

0: ఇంతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. ముందుగా సుశీల పాడిన పాట పింగళి, రచన పెండ్యాల సంగీతం, శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి.

వినబోతున్న పాట కాళహస్తి మహత్యం చిత్రం కోసం సుశీల పాడారు. తోలేటి వ్రాసిన ఈ పాటను ఎస్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం స్వరపరిచారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో ఈరోజు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్.
1: उत्तम जी नमस्कार. एक बार फिर से विविध भारती की स्टूडियो में आपका बहुत बहुत स्वागत है.
2: धन्यवाद जी. नमस्कार जी. आप सब सुनने वालों को मेरा प्रणाम.
1: उत्तम जी, एक बहुत लंबा प्रोग्रेशन आपका रहा है. आपने 13 साल की उम्र में बतौर वायलिनिस्ट अपना सफर शुरू किया था
2: जी.
1: और उसके बाद म्यूजिक अरेंजर और फिर म्यूजिक डायरेक्टर, ये एक पूरी यात्रा है. और म्यूजिक डायरेक्टर में भी एक पहले उत्तम जगदीश की जोड़ी बनती है, फिर आप एक इंडिपेंडेंट म्यूजिक डायरेक्टर बनते हैं. हमारे बहुत सारे सुनने वाले ये जानना चाहते हैं कि एक म्यूजिशियन का क्या काम होता है, म्यूजिक डायरेक्टर का क्या काम होता है, और अरेंजर असल में क्या करता रहा है.
2: जी, वैसे तो म्यूजिशियन बनना इट्सेल्फ इज ए बहुत बड़ी बात है
1: जी.
2: एक बहुत विख्यात संगीतकार है जिनका नाम है इलैयाराजा साहब
1: जी,
2: दुनिया जानती है उनको. उन्होंने एक स्टेज पे या पता नहीं कहाँ कहा था, उन्होंने वो बात उनकी मुझे आज तक याद है. उन्होंने कहा था कि जी म्यूजिशियंस आर बॉर्न नेवर मेड.
1: वाह.
2: तो म्यूजिशियन बनना जो है ये एक कुदरत की देन है. कुदरत की देन को हासिल करना, कुदरत की देन को पॉलिश करना, कुदरत की देन को आगे बढ़ाना, ये इंसान के हाथ में है. क्योंकि म्यूजिक तो आपको मिल गया, ऊपर वाले ने दे दिया, लेकिन सुर की साधना, संगीत की साधना, इसके लिए जो पुराने लोग थे 20-20 साल रियाज करते थे. तो जब मेरी लाइफ शुरू हुई एज ए संगीतकार तो 4.5 साल की उम्र में पिताजी ने मटका सिखाया
1: जी,
2: फिर तबला सिखाया, सितार सिखाई, वोकल सिखाया, डांस सिखाया. बॉम्बे में आके वेस्टर्न क्लासिकल वायलिन शुरू किया
1: जी.
2: तो मुझे आज भी याद है 60 की एज में जब उन्होंने शुरू करवाया मुझे, तो उन्होंने टाइम टेबल बनाया था. यूनुस जी, ये आज बड़ी अनहोनी सी बात लगती है, उन्होंने मेरा टाइम टेबल बनाया था 13.5 घंटे का.
1: बाप रे बाप.
2: 13.5 घंटे प्रैक्टिस करनी है, 3 घंटे

రాముడు భీముడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమన్లు, వీరందరి కోసం రాముడు భీముడు సినిమా నుండి ఘంటశాలగా ఆలపించిన ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పంతులమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓ స్కాలర్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, నవనీత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం పంతులమ్మ సినిమా కోసం పి సుశీల ఎస్పి బాలుగారు ఆలపించిన ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: భూమన, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్న? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఇంతవరకు మీరు ప్రకటన విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం జగద కవీరుని కథ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి దాస్ రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, సాన్విక, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, పార్థిని, హిమా, హిమశ్రీ వీరందరి కోసం జగదక వీరుడి కథ సినిమా నుండి ఈ పాట.

0: శివశంకరి.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మరోతరం సాహసమే శ్వాసగా సాగిపో సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సాహసమే శ్వాసగా సాగిపో సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండ్రోలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. ఇంతవరకు మీరు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. నిలయంలో సమయం 5:30. ఇప్పుడు వింటారు కొన్ని జానపద గేయాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గేయాల కార్యక్రమం. ఇందులో కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసి అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసి అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు

0: డిజిటల్ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్క్రీన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
5: కాదు, ముందుగా పొదుపు,
4: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
6: ఆర్బీఐ అంటోంది,
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: జానపద గేయాల కార్యక్రమంలో మరో జానపద గేయం వింటారు.

0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్
4: 7036706785.
5: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
0: ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమంలో మరో గేయం వింటారు.

ఇంతవరకు మీరు జానపద గేయాల కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. నిలయంలో సమయం 5:45. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. పాటలు వినబోయే ముందు ఈరోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ పాటలు విందాం. 4 అక్టోబర్ మన చుట్టూ ఉన్న మూగజీవుల పట్ల మన బాధ్యతను గుర్తు చేసే రోజు. మనిషికి మాట ఉంది.

కనుక తన బాధలు చెప్పుకోగలడు. కానీ జంతువులకు మాటలు లేవు. వాటి బాధలను అర్థం చేసుకోవాల్సింది మనమే. ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం, దాహంతో ఉన్న వాటికి నీళ్లు అందించడం, గాయపడిన జంతువును ఆదుకోవడం, ఇవి చిన్న పనులు కావు. మనిషిలో ఉన్న మానవత్వంకి నిదర్శనం. ఈ భూమిపై మనకే కాదు, ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. వాటిని ప్రేమిద్దాం, కాపాడుదాం, ప్రకృతితో కలిసి జీవిద్దాం. ఇప్పుడు ఒక పాట విందాం. సప్తపది సినిమా నుండి ఈ పాట.

0: రంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026.

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులను వేటగాళ్ళ నుండి రక్షించడం మరియు వాటి ఆవాసాలైన అడవులను కాపాడుకుందాం. చిలుక పేరుతో కూర్చున్న ఇప్పుడు ఒక పాట విందాం.

ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులు మరియు వన్యప్రాణుల పట్ల హింసను నిరోధించి వాటి హక్కులను గౌరవిద్దాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంస్థలు, జూ పార్కులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. జంతువుల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, మూగ జీవాల దత్తత కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తారు. అందరం జంతువులను ప్రేమిద్దాం, వాటిని రక్షిద్దాం. ఇప్పుడు మరో పాట విందాము.

ఇంతవరకు మీరు సినీ రంజనే కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
0: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం తెలంగాణ దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
6: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ
5: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల శ్రీధర్బాబు, ఎంపీ ఎం రఘునందనరావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో నషాముక్త యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సహకారంతో నిర్వహించిన ఈ వాకథాన్ చార్మినార్ నుంచి ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ చింతల పిలుపునిచ్చారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ సూచించారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ

0: వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఏ న్యూస్ హైదరాబాద్ ఫాలో అవ్వండి. ఏఏ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్కా కుమరయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ప్రతి సెక్టర్ ను వరల్డ్ క్లాస్ లో ఒక మంచి మోడల్ గా డెవలప్ చేస్తుంది. అందులో 2047 లో వికసిత్ భారత్ దిశగా ఇండియా నంబర్ 1 కాదు. మోడీ గారు ప్రయాణించేటప్పుడు మన ఎకనామిక్ పొజిషన్ 11th ఉంది, ఇప్పుడు దాన్ని మనం 4th చేరుకుంది. నెక్స్ట్ 1 ఇయర్ లో మనం నంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్ తోని ఏ విధంగా వరల్డ్ కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం వలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించట్లేదు. యూత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
0: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,00 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి ములుగు, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆదౌ ముఖ్య వార్తా. విదేశమంత్రి

0: సైమల్టేనియస్లీ ఎంటరింగ్ ఎన్ ఎరా ఆఫ్ ర్యాపిడ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ ఫ్రజైల్ ఫైవ్ ఎకానమీ వి బికమ్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఐఎమ్ షూర్ సూన్ వి ఆర్ గోయింగ్ టు బి ది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్.
1: ICSI సంస్థానస్య విషయే భాషమాణః రాధాకృష్ణన మహోదయః దేశే ఉత్తమస్య నిగమశాసనస్య ప్రోత్సాహనే యోగదానాయ సంస్థానం ప్రశంసితవాన్. తచ్చ స్థాయి వికాసస్య వైశ్విక మానదండ రూపేణ వర్ణితవాన్. సః ఇతోపి అవదత్ యత్ భారతేన విశ్వస్య బృహత్తమా అర్థవ్యవస్థా భవితుం ఆకాంక్ష కరణీయా, నతు అన్యషామోపరి నియమానాం ఆరోపణాయ అపితు ఏతదర్థం యత్ కోపి భారతస్య ఉపరి అనభీష్టాన్ నియమాన్ ఆరోపయితుం న శక్నుయాత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయోః @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు.
1: తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగాల రాజ్యానాం పంచసు విధానసభాసనేసు అసమస్య ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనార్థం ప్రచారః అద్య సమాప్తః. షడ్ ఆసనానాం కృతి మతదానం మంగళవాసరే భవిష్యతి. శుక్రవాసరే చ మతానాం గణనా భవిష్యతి. విధానసభా నైర్వాచనిక సమరాంగణే తమిళనాడు రాజ్యస్య మదురాంతకం ధారాపురం పుదుచ్చేరి నగరస్య థట్టాంచావటి పశ్చిమ బంగాళ రాజ్యస్య రేజీనగరం నందిగ్రామ చ అస్తి. అసమ రాజ్యస్య నాగావ లోకసభాక్షేత్రస్య కృతే మతదానమపి భవిష్యతి. కౌశల వికాస ఉద్యమితా మంత్రాలయస్య ప్రధానమంత్రి సేతు ఇతి మహత్వాకాంక్షి యోజనా అద్య స్వీయం ప్రథమం వర్షం పూర్ణం అకరోత్. గతే వర్షే అస్మిన్నేవ దినే ఇయం యోజనా ఔద్యోగికాభ్యాస సంస్థానాం కాయాకల్పాయ ప్రవర్తిత ఆసీత్. ఏతస్యాః యోజనాయాః ముఖ్యం ఉద్దేశ్యం ఉద్యోగ సంచాలిత ప్రశాసనస్య సుదృఢీకరణం, ప్రశిక్షణ సంరచనాయాః ఆధునికీకరణం, ఆధునిక శ్రమిక ఆవశ్యకతానుసారం చ యాచనా ఆధారిత పాఠ్యక్రమాణాం ప్రవర్తనం అస్తి. ₹60,000 crore ఆహత్య వ్యయ అనుమానేన నిర్మితాయాః అస్యాః యోజనాయాః కృతే కేంద్రేణ 30,000 crore, రాజ్యైః 20,000 crore, ఉద్యోగ క్షేత్రేణ చ 10,000 crore విత్తీయ యోగదానం ప్రదీయతే. భారత ఋతు విజ్ఞాన విభాగేన కేరళం మాహే తమిళనాడు పుదుచ్చేరి కరైకాల్ క్షేత్రేషు చ పృథక్ పృథక్ స్థానేషు శ్వః యావత్ ప్రచండ వృష్టేః పూర్వానుమానం కృతమస్తి. ఆగామి దినేషు మరాఠావాడా విదర్భయోః శేషభాగేషు మహారాష్ట్ర ఛత్తీస్గఢయోః కేషుచిద్ భాగేషు తెలంగాణారాజ్యే కర్ణాటకస్య ఉత్తరాంతరిక క్షేత్రేషు చ నైరుత్య ప్రావృటకాలస్య పునరాగమనస్య స్థితిః అనుకూలః భవితుమర్హతి ఇతి విభాగేన ఉక్తం. విభాగేన ఉక్తం యత్ ఆగామి దినద్వయోః ఆంధ్రప్రదేశే తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ క్షేత్రేషు చ మేఘగర్జనస్య విద్యుత్ స్ఖలనస్య చ స్థితిః అనువర్తతే. अन्ते क्रीडा वार्तायाम् ऐषमः वर्षस्य जापान देशस्य नागोया नगरे एशियाई क्रीडाः समाप्ताः. भारतं समग्र पदक तालिकायां चतुर्थं स्थानं प्राप्तवत् इति वार्ताः.
3: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు ఒక ప్రబోధ గీతం.

ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ పాటలు విందాం. ప్రపంచ జంతు దినోత్సవం అక్టోబర్ 4వ తేదీన ప్రకృతి సమతుల్యతను కాపాడంలో జంతువుల పాత్ర ఎంతో కీలకమైనది. మానవ చర్యల పట్ల అంతరించిపోతున్న వివిధ జంతు జాతుల రక్షించుకోవడం, పెంపుడు జంతువులను బాధ్యతాయుతంగా చూసుకోవడం, జంతువుల హింసను నివారించడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు వింటారు పావురం పేరుతో కూర్చిన ఒక పాట.

0: మీరు ఇంతవరకు విన్న పాట ప్రేమ ప్రావురాలు సినిమా నుండి. శ్రోతలు వింటున్నారు సినీ రంజనే కార్యక్రమం. ఇందులో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: జంతు ప్రేమికులకు మరియు పక్షి ప్రేమికులందరికీ ప్రపంచ జంతు దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వినండి మగధీర సినిమా నుండి ఈ పాట.

ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. ఆజాద్ చిత్రం కోసం హరిహరన్, మహాలక్ష్మి ఆలపించిన గీతం విందాం. గీతరచన వేటూరి, సంగీతం మణిశర్మ.

ఇంతవరకు మీరు సినీ రంజనే కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. అంతవరకు ఇదే పాట వింటారు.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: రైతు శ్రోతలకు నమస్కారము. నా పేరు విజయలక్ష్మి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా, నేలల విభాగానికి చెందిన శాస్త్రవేత్తగా విధులు

0: నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనము ఎరువుల వినియోగంలో రైతులు తీసుకోవాల్సిన సాధారణ సూచనల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అందరూ కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడి పంట సాగు చేస్తున్నాము. కావున మనము కనుక ఎరువుల వినియోగం అంటే ఎరువులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే మంచి దిగుబడులు ఆశించి తక్కువ ఖర్చు ఎరువులపై వెచ్చించడానికి అవకాశం ఉంది. కావున రసాయన ఎరువులను భూసార పరీక్షల ఆధారంగానే సిఫార్సు చేయబడిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. అంటే భూసార పరీక్షలు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి కనుక పరీక్ష చేసుకుంటే నేల యొక్క పోషకాల మోతాదు తెలుస్తుంది. కాబట్టి తద అనుగుణంగా మనము సిఫారసు చేసిన మోతాదును వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో కలుపు తీయకపోతే పంటకు వేసిన ఎరువులలో 25 నుంచి 30% కలుపు ముక్కలే తీసుకొని ఎరువులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున తప్పకుండా తొలి దశల్లో పంటల్లో మనకి ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ ప్రాంతాలలో నల్లరేగడి నేలలో ముఖ్యంగా రబీలో సాగవుతున్న వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావానికి గురై పైరు ఎదుగుదల తగ్గిపోయి పంట పూర్తిగా ఎండిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎరువులు వాడకుండా పొలంలో నీళ్లు తీసేసి ఆరబెట్టి మరల నీరు పెట్టినట్లయితే మొక్క వేర్లకు గాలి ప్రసరణ జరిగి మనకి ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది నివారించుకోవచ్చు. పప్పుజాతి పంటలలో పంట మార్పిడి చేయడం వలన నత్రజని స్థిరీకరించబడి తర్వాత వేసిన పంటలకు వేసే యూరియా మోతాదులో తగ్గుతుంది. అలాగే బాసిల్లస్ జాతి జీవన ఎరువును నేలలో వేస్తే నేలలో లభ్యం కాని భాస్వరాన్ని పొటాషియాన్ని జింక్ ఎరువులను కరిగించి పైరుకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నందున దానిపై పెట్టే ఎరువుల ఖర్చుని తగ్గించుకోవచ్చు. అందుకే మనము జీవన ఎరువులు తప్పనిసరిగా మనము 100 కిలోల పశువుల పేడతో కలిపి 1 ఎకరానికి 2 కేజీల చొప్పున కలిపి 15 రోజులు నీటి తేమ చల్లుతూ ఒక నీడలో ఆరబెట్టి ఈ పశువుల పేడ మీద ఈ జీవన ఎరువు చల్లి ఎప్పుడైతే మనకు ఒక ఫంగస్ లాంటి గ్రోత్ వస్తుందో అప్పుడు మనం ఇది తీసుకెళ్ళి మన పొలంలో చల్లుకుంటే భూమిలో ఉండే అందని పోషకాలని అందే రూపంలో తీసుకునే విధంగా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్క రైతు జీవన ఎరువులని వారి యొక్క పొలంలో వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఎకరానికి సరిపడా మొక్కలుండేటట్టు చూసుకుంటే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కల సంఖ్య సరిగా లేనప్పుడు మనకు కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చి కలుపు మొక్కలే మన యొక్క ఎరువులను తీసుకొని ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గి ఎరువులపై పెట్టే ఖర్చు పెరగడమే కాకుండా మనకి దిగుబడి ఖర్చు పెరుగుతుంది. మనకి ఆదాయం అంటే దిగుబడి రూపంలో చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా సరిపడే మొక్కలు ఉండే విధంగా ఎక్కడా గ్యాప్ లేకుండా గ్యాప్ ఫిల్లింగ్ ద్వారా కూడా మనకి ఈ యొక్క మొక్కల్ని సరిచూసుకొని ఎరువుల్ని వేసుకుంటే మనకి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వేరుశనగ పంటకు ఎకరానికి 200 కిలోల జిప్సంను తొలిపూత దశలో మొక్కల మొదళ్ళ దగ్గర సాలలో వేసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. ముఖ్యంగా రైతులందరూ కూడా వేరుశనగలో ఈ జిప్సం వేసేటప్పుడు మామూలుగా మీద వేసి వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి దుర్వినియోగం జరుగుతుంది. తప్పకుండా జిప్సం వేసిన తర్వాత మొక్క మొదళ్ళ దగ్గర ఎక్కడైతే ఊడ దిగుతుందో అలాంటి చోట మనము మట్టి వేసి మట్టిని ఎగదోయాలి. అప్పుడే ఈ జిప్సం యొక్క వినియోగం అనేది సామర్థ్యం అనేది పెరిగి మన యొక్క నూనె శాతం అనేది పెరుగుతుంది. తప్పకుండా రైతులు వేరుశనగలో వేసేటప్పుడు ఈ జిప్సము మట్టిని ఎగదోస్తేనే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కరిగే నత్రజని మరియు పొటాషియం ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లయితే మొక్క దెబ్బతింటుంది. అంటే యూరియా మీరు చూస్తే మనకి తొందరగా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నత్రజనిని ఈ పొటాషియం ఎరువులని మొక్కకి 2-3 సెంటీమీటర్ల కింద విత్తనాలకు లేదా 4-5 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు అంటే పైపాటిగా వేసేటప్పుడు 4-5 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు చూసి వేసుకోవాలి. అలాగే రైతులందరూ కూడా ఇప్పుడు నీటి యాజమాన్యం అనేది చాలా పొదుపుగా వాడుకుంటారు. చాలామంది బిందు తుంపర్ల సేద్యాన్ని మనకి సాగులోకి తీసుకొచ్చారు. కావున ఈ బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు నీటిలో కరిగే రసాయన ఎరువులను కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించడం ద్వారా పోషక వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. మీరు గనక పైపాటుగా కానీ సాధారణంగా బ్రాడ్కాస్టింగ్ కానీ వెదజల్లడం ద్వారా కానీ ఎరువుల్ని వేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఎండ తగిలి సరైన తేమ లేనప్పుడు గనక వేస్తే ఎండ తగిలి అది ఆవిరైపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆవిరైపోయే విషయంలో బాగా దుర్వినియోగం జరిగే పోషకం అంటూ ఏదైనా ఉంది అంటే అది నత్రజని. సో నత్రజనిని యూరియా రూపంలో ఇచ్చినప్పుడు కంపల్సరీగా తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. బిందు సేద్య పద్ధతిలో గనక మన అన్ని రకాల పంటలకు గనక ఈ బిందు సేద్య పద్ధతిలో ఫెర్టిగేషన్ ఇస్తే తప్పకుండా వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది, మనకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు యాసంగిలో ఎవరైతే వరి నారు పోసుకొని నారుమడిలో చలి తీవ్రత వలన చాలా వరకు మనకి ఈ వరి పెరుగుదల అనేది లేకుండా జరుగుతుంది, కాబట్టి ఎర్రబడి చనిపోతుంది. ముఖ్యంగా నారు అనేది ఎర్రబడి చనిపోతుంది. మా ఎందుకు అనగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గుదల అలాగే నేల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనకి వరి నారుమడి అనేది ఎర్రగా అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం భాస్వరాన్ని మనం రెట్టింపు చేసి అంటే 2 కిలోల భాస్వరము అంటే అదనంగా 1 కిలో భాస్వరాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా 1 కిలో వేస్తాము, ఇప్పుడు అదనంగా ఇంకొక గనక కిలో వేసుకుంటే మనకి కొంచెం వేడి ఉత్పన్నమయ్యి అది కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అంటే 6.5 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవన ఎరువులైన ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జీవన ఎరువులు చాలా చాలా ముఖ్యము. ఇవి మనకి భూమిలో ఉండే కొన్ని 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఎరువులు విపరీతంగా వాడి చాలా పోషకాలు భూమిలో మనకి నేలలో ఉండే మినరల్స్కి అవి అతుక్కుపోవడం జరిగింది. కాబట్టి ఆ మినరల్లో ఉండే పోషకాలని బయటికి తీయాలంటే మనం ఈ జీవన ఎరువులు సూక్ష్మజీవుల ద్వారానే సాధ్యమవుతుంది. కావున జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టరు, పాస్పోబ్యాక్టీరియాను ఎకరానికి 2 కిలోల చొప్పున వేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇది ఎలా చేయాలి అంటే, మనకు 100 కిలోల పశువుల పేడలో లేదా వెర్మీ కంపోస్ట్లో ప్రతి ఒక్క జీవన ఎరువును 2 కిలోల చొప్పున వేసి 15 రోజులు అలా నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత మనం పొలంలో చల్లుకుంటే దీని యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది. సిఫారసు చేసిన పోషకాలతో పాటు తప్పనిసరిగా 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు లేదా 3 నుంచి 4 టన్నుల వెర్మి కంపోస్టు లేదా ఏదైనా కుళ్ళిన వ్యవసాయ వ్యర్థాలని గనక మనము తప్పకుండా పొలంలో వేసుకుంటే మన యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడు మనకి వేయడం వల్ల ఇది ఇలా చేయడం వల్ల మనకి సేంద్రియ పదార్థము సేంద్రియ కార్బన్ శాతం పెరిగి మన యొక్క నీటి పోషకాలు నీటిని పట్టి ఉంచే శక్తి పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరగడం వల్ల కూడా ఈ సేంద్రియ ఎరువులని చూస్తుంది. కాబట్టి తప్పకుండా ఇవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దీంతో పాటు నేల భౌతిక రసాయనిక అలాగే సూక్ష్మజీవులు అంటే జీవ సంబంధ లక్షణాలు మెరుగుపడి ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా సిఫారసు చేసిన 2 నుంచి 5 టన్నుల వరకు వెర్మి కంపోస్టు ఎంత మేర దొరికితే అంత మేరకు వేసుకోవడానికి ప్రయత్నించండి. మెట్ట పంటలకు భూమిలో సరైన తేమ ఉన్నప్పుడే రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. ఒక్కొక్క మొక్కకు దగ్గరలో 4 నుంచి 5 సెంటీమీటర్లు లోతైన గుంతలో ఎరువులు వేసి మట్టితో కప్పివేయాలి. లేదు అంటే వెనకాలంగా మనకి ఏదైనా కల్టివేటర్తో మట్టి కప్పి ఉంచేలా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గనక మనం కొన్ని సూచనలు పాటిస్తే ఎరువులని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా వాటిపై పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే మనకి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఈ సూచనలు పాటించారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:01. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు.

3.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

7:40 సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు సంక్షిప్తంగా వింటారు. 10:20 సినీ గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి శుద్ధ కార్యక్రమంలో శ్రీ చంద్రశేఖర శర్మ గారి సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 7:00 ప్రసార వివరాలు. 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 అనియస్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:30 శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 హృదయరాగాలు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: For emerging and rural powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని, దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుబ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం డిసెంబర్ 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణి మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
3: 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं, जिसमें समय कम लगेगा,

0: हमारी कोशिश होगी इस टेक्नोलॉजी को भी प्रयोग के तौर पर अपना रहे हैं कि ये मकान 6 महीने के अंदर कंप्लीट हो, उसमें लागत भी कम आए, लेबर भी कम लगे और उसमें उनकी एज भी ज्यादा हो, ज्यादा समय तक चले।
1: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఇల్లువాకిలి ఈ కార్యక్రమంలో మనతో డాక్టర్ వి రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. సార్ వివరంగా తెలియజేయండి సార్.
2: ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. దాదాపు మనకు 60-70% వరకు మన రైతు వర్షాధార వ్యవసాయం పైనే వారి యొక్క జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఉన్న ఈ 1,32,00,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో దాదాపు 60% వరకు, అంటే 80,00,000 ఎకరాల వరకు కూడా మనము ఈ వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మన రాష్ట్రానికి వ్యవసాయం పనులు ముఖ్యంగా మనకు ఖరీఫ్ కాలంలో జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ వర్షాకాలంగా మనం పరిగణిస్తాము.
1: సార్ ఇప్పుడు వర్షాధార వ్యవసాయంలో వర్షపు నీరు యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకు చాలా నీరు అవైలబుల్గా ఉంటుంది వర్షం పడుతున్న కొద్ది, అంటే ముందస్తు జాగ్రత్తగా వర్షాధారం అంటే ఎక్కువ వ్యవసాయపు నీరు అంటే వర్షపు నీరు రావటం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఉన్న ఈ వర్షపాతం దాదాపు మనకు 900 పైన కూడా సరాసరి వర్షపాతం మనకు వివిధ ప్రాంతాలలో మనకు అందుతుంది. అయితే మనకు మన రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ నేలల పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ డిస్టిక్లలో మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మధ్య తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మం, మెదక్ ఇలాంటి దగ్గర మనకు 800 నుంచి 1,000 వరకు ఉంటుంది. మరి మనకు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు అయితే మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దాదాపు మనకు 800 ఈ సంవత్సరం సరాసరి వర్షపాతం ఉంటుంది. దీంట్లో మనకు దాదాపు 80% వరకు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 4 నెలల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలోనే మనకు వర్షం అందుతుంది. అయితే మనకు ఈ నేలల పరిస్థితి కూడా చూసినప్పుడైతే మనకు మన రాష్ట్రంలో దాదాపు 50-60% వరకు ఇసుక నేలలు, అంటే తేలికపాటి ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళని ఎక్కువ నిలుపుకోలేవు. మనకు ఈ ఎల్నినో పరిస్థితులలో ఓసారి మనకు వస్తే ఉధృతంగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి, లేకపోతే ఎక్కువ కాలం పాటు మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బెట్ట పరిస్థితి నెలకొంటాయి. కాబట్టి మనకు ఈ తేలికపాటి నేలలలో మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు వరదను మనము మన పొలంలో నిలుపుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న కాలువలకు కానీ గట్లకు కానీ అడ్డం వేసుకొని మన వరద ద్వారా మన నేల కోత గురి కాకుండా కాపాడుకొని వీలైనంత వరకు మన వర్షాన్ని మన పొలంలో ఇంకించుకోవడం ఒక మార్గం. లేదు అంటే మనకు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మనకు వాళ్ళకు అడ్డంగా మనం ఎక్కడన్నా ఒక చిన్న కుంటను కానీ ఒక ఫామ్ పాండ్స్ అంటాం వీటిని, మనం 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవుతోని 2-3 మీటర్ల లోతు గాక మనం ఈ గుంటలను గాక తవ్వుకున్నట్లయితే వీటిలో మనకు ఆ వరద రూపంలో ఎక్కువగా వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా మధ్యలో మనకు ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు ఉండి 3-4 వారాలు కూడా వర్షం పడకుండా పంట బెట్టకొస్తుందంటే ఈ నీటి కుంటల్లో ఉన్న నీటిని మనము మళ్ళీ తిరిగి సాగునీటిగా అందించుకొని పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వర్షాధార వ్యవసాయంలో పంటలు బెట్టకు గురి కాకుండా చేపట్టాల్సిన తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు వర్షాధారం అనగానే మన పంటలన్నీ కూడా మనకు వర్షం ద్వారా నీటిని భూమిలోని కింకించుకొని ఆ భూమిలో ఉన్న నీటిని పంటలు వేర్ల ద్వారా తీసుకుంటాయి. అయితే మనము పొలంలో ఒక పంట మొక్కలే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే వర్షాధారంగా ఎంతైతే తేమ మనం భూమి పొరలలో మొక్కకు వేర్లకు దగ్గర అందుబాటులో ఉన్నామో ఆ తేమను వీలైనంత వరకు మనం నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే మనకు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ భూమి పొరలలో ఉన్న తేమ వేడి రూపంలో ఆవిరై బయటకు వస్తుంటుంది. కాబట్టి మనము కాలానుగుణంగా పంట వేసిన దగ్గర నుంచేని వీలైనంత వరకు మనం అంతర్కృషి అంటే గుంటక కానీ దంతితోను కానీ మనము పైపైన మన యొక్క నేలను కనుక మనము కొంచెం గుళ్ళగా చేసినట్లయితే ఈ గుళ్ళైన నేలనే పైన ఒక పొరగా ఏర్పడి లోపలి పొరలో ఉన్న తేమను మనకు బయటకు ఆవిరి రూపంలో పోకుండా కాపాడుతుంటుంది.

0: అలానే మనకు మల్చింగ్ అంటాం, అంటే పంట యొక్క వ్యర్థాలు కానీ లేదా ప్లాస్టిక్ షీట్లు కానీ మనము ఈ పంటల వరుసల మధ్యలో భూమిపై కప్పుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా చేపట్టినవడతాం. అలానే ఆవిరి రూపంలో తేమ ఏదైతే బయట వాతావరణం పోకుండా కూడా మనం నివారించిన వారు అవుతాము. అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనకు ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ కూడా అందుతుంటుంది. ఇలానే కాకుండా మనకు ఎక్కడెక్కడైతే ఈ పంటకు నీటి ఎద్దడి వస్తుంది అని మనకు తెలిసినట్లయితే, ఇంతకుముందు మనం చెప్పినట్టు మొక్క నీటి అవసరాలు కూడా మనకు మొదటి నుంచేనే కాకుండా వాటి యొక్క కొన్ని సున్నిత దశలు ఉంటాయి కాబట్టి ఆ సున్నిత దశలలో మొక్క బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మనము అంతర్కృషి చేయడము, తర్వాత మల్సింగ్ చేసుకోవడము, ఇంకా వీలైతే మనకు ఈ కలుపు మొక్కలు కూడా ఏపుగా తొందరగా మన పంట మొక్కల కన్నా పెరిగి ఆ ఉన్న తేమను అవే ముందు ఉపయోగించుకుంటాయి. కాబట్టి మనకు మనుషుల ద్వారా కానీ మనకు గుంటక ద్వారా కానీ లేకపోతే మిషనరీ ద్వారా కానీ కలుపు మందులు ఉపయోగించి కానీ కలుపును మనము సమర్థవంతంగా సకాలంలో తీసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్న తేమను మనం ఎక్కువ కాలం సంరక్షించి పంటకు అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా ఈ బెట్ట పరిస్థితులలో మనకు మొక్క మొలిసింది పెరుగుతుంది కానీ బెట్ట ఉన్నప్పుడు మొక్క యొక్క ఆరోగ్యం కూడా అంత బాగుండదు. కాబట్టి దాని యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మనం ఎప్పుడైతే కొద్దిగా వర్షం పడి కొద్ది తేమ అవైలబిలిటీ ఉంటుందో నేలల్లో మనము దాదాపు మనకు పైపాటిగా వేసే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల యూరియాను కనుక వేస్తే అంతకుముందు బెట్ట గురైన మొక్క మళ్ళీ పుంజుకొని ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైతే ఈ తేమ ఉండదు, వర్షం పడే అవకాశం కూడా లేదంటే మనం పైపాటిగా పంట మొక్కలపై పిచికారీ కూడా మనము వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ మొక్కను దృఢత్వాన్ని పెంచడానికి మనకు 2% యూరియాను కానీ లేదా 1% పొటాషియం నైట్రేట్ కానీ మనకు వారం విడిచి వాడడం, 1-2 సార్లు కనుక మనం పైపాటిగా మొక్క ఆకులపై కనుక మనం పిచికారు చేసినట్లయితే కొంతవరకు మొక్కను ఈ బెట్ట పరిస్థితుల నుంచి బయట పడేయటానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ బెట్టను అధిగమించడంలో తీసుకున్న జాగ్రత్తలు ఏనున్నప్పటికీ కూడా తేమ సున్నిత దశలు, తేమ యొక్క సున్నిత దశలు అనగా ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి, వివిధ పంటలలో తేమ సున్నిత దశ ఏ విధంగా ఉంటుంది?
0: మనకు మొక్క మనము భూమిలో పెట్టి మొలిసిన దగ్గర నుంచని దాని కాత పూత మొత్తం కంప్లీట్ చేసుకొని మనము పంట కోసే కాలం వరకు కూడా వాటి యొక్క పంట యొక్క నీటి అవసరాలు ఒక విధంగా ఉండవు. మనకు మొదట మొలిసిన తర్వాత ఏదైతే మనకు చిన్న మొక్కగా ఉంటుందో దాని నీటి అవసరాలు కూడా తక్కువగా ఉంటాయి. మెల్లమెల్లగా అది ఆకులు కొమ్మలు విస్తరించుకున్న కొద్దీ ఆ శాఖీయ దశ నుంచని మనకు పూత పిండ దశకు వచ్చినప్పుడు మొక్క యొక్క ఆకులు ఎక్కువ విస్తరించి ఉంటాయి, కాండం విస్తరించి ఉంటాయి, అట్లనే దానికి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంది. కాబట్టి చాలా పంటలలో మనకు పూత దశ, తర్వాత కాయలేత పిండ దశ, తర్వాత కాయగట్టు ఆ గింజకట్టు దశ చాలా మటుకు తేమకు కానీ లేదా నీటికి కానీ సున్నిత దశలు. అంటే ఈ దశలలో మనము ఎక్కువ మొక్కకు నీటి అందించాలని కాదు, ఆ ఉన్న నీటిని ఈ దశల్లో కనుక మనం పంటకి ఇవ్వకుండా దానికి బెట్టకు కనుక గురి చేసినట్లయితే ఆ ప్రత్యేకమైన దశలో దానికి కావలసిన నీటి అందదు. కాబట్టి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది, పరపరాగ సంపర్కం ఆగిపోతుంది, తద్వారా మనకు గింజ కూడా నిండు కట్టకుండా మనకు ఎక్కువ తాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నీటి వనరులు మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇలా ప్రతి పంటలో కూడా మనం ముఖ్యంగా మనకు ఇప్పుడు వేరుశనగ పంట చూస్తే ఊడలు దిగే దశ, గింజకట్టు దశ, అలానే మనకు పప్పుదినుసు పంటలు చూసినట్టే పూత దశ, గింజకట్టు దశ, ఇలాంటి దశలలో మనకు ఉన్న నీటిని కొద్ది మొత్తంలోనే మనము ఆ పంటకు అందించినట్లయితే ఆ సున్నిత దశ నుంచి అది బయటపడి మనకు మంచి ఉత్పత్తి ఇచ్చే అవకాశం, దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: తేమ సున్నిత దశలను అంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వర్షాధార వ్యవసాయంలో నీటి గుంటలు, వీటి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది, మొక్క ఈ నీటి గుంటల్ని వినియోగించుకొని ఏ విధంగా ఎదగాలి అనే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి?
0: అయితే మనకు మొదట ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా మనకు ఈ వర్షాధార వ్యవసాయంలో 2 పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి వస్తే ఒకటేసారి వరుసగా విపరీతంగా వర్షాలు పడి మనకున్న నేల ఇంకే గుణానికన్నా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వరద రూపంలో నీరు బయట పొలాలకు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు ఆగి దాదాపు 2-3 వారాల వరకు కూడా మళ్ళీ మనకు వర్షం కురవక బెట్ట నెలకొంటుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఈ వరద నీటిని మనం వృధాగా పొనియకుండా మన పొలంలోనే ఎక్కడో దగ్గర మనకు వాళ్ళను చూసుకొని ఒక గుంటలు కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే తదుపరి మళ్ళీ మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు మనం ముఖం చాటేసినప్పుడు అప్పుడు పంటను మనము ఈ బెట్ట పరిస్థితులు

కానీ కరువు నుంచి కానీ రక్షించాలనుకుంటే మనకు బావులు లేవు, కాలువలు లేవు, మొక్క బెట్టకు గురైంది. అప్పుడు ఈ మన పంట పొలంలో ఉన్న ఈ గుంటల్లో నీటిని మనం గాక ఉపయోగించేసేసి, ముఖ్యంగా మనకు ఈ తుంపర సేద్యం ద్వారా కానీ, లేకపోతే కాలువ విడిచి కాలువ పద్ధతి ద్వారా కానీ, లేదా బిందు సేద్యం ద్వారా కానీ మనం ఈ మొక్క యొక్క సున్నిత దశల్లో గాక ఈ నీటిని అందించినట్లయితే మనకు

0: పంటల యొక్క నారుమళ్ళు పెంచుకోవడానికి కానీ, ఒకటి రెండు తెల్లవాడకు కూడా మనకు ఈ గుంటల్లో ఉన్న నీటిని మనం ఉపయోగించుకొని ఆ నారుమళ్ళని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనం చాలా మటుకు ఏదైతే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఈ పసుపు పంటల్లో ఇలాంటి ఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: వర్షాధార వ్యవసాయంలో ఈ నీటి గుంటలు వినియోగించుకోవడంతో పాటు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పాటించవలసిన సమర్థనీయ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఇప్పుడు వర్షాధార సాగులే కాదు, మనకు నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు అంటే, మనకు ఒకప్పుడు మనకు ఇప్పుడున్నంతవంత ఒక శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు తమ పొలాలకు కాలువల ద్వారా కానీ లేదా కొంతవరకు పైపుల ద్వారా కానీ నీళ్లు అందించేవారు, లేదా ఒక పొలం నుంచి ముఖ్యంగా మనకు వరి పంటలు గమనించినట్లయితే ఒక మడి నుంచి ఇంకొక మడికే నీళ్లను పారిస్తుంటాము. ఈ పద్ధతిలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీటిని మనము వినియోగిస్తాము, అలానే నీటి వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అంచనా ప్రకారం ఒక పరిశోధన ప్రకారం గమనించినట్లయితే మనకు ఏదైతే ఈ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో ఉందో, మనకు ఏదైతే ఈ కాలువల కింద నీటి సాగులు అందిస్తామో, మనకు అందించిన నీటిలో కేవలము 30-40% వరకే మన పంట పొలాలకు చేరుతుంది. మిగతా 60-70% నీళ్లు మనకు ఆ మన కాలువల ద్వారా ఇంకిపోవడం కానీ వృధాగా కాలువలు తెగి వృధాగా పోవడం కానీ లేదా మనకు గాలిలోనికి ఆవిరి రూపంలో పోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకు కొద్దిగా లాభదాయకంగా ఉండి నీటిని సంరక్షించి నీటి లభ్యత తగ్గించే పద్ధతులు ఏంటంటే, మనకు నీటిని బోదలు కానీ కాలువల ద్వారా కానీ పంట మొక్కలకు అందించడం. ఇవి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటల్లో అయితే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం నడుస్తుంది, మనకు నీటి లభ్యత కూడా బావులలో కూడా తక్కువనే ఉన్నాయి, చెరువులు కూడా ఇంకా నిండలేదు, కాలువల్లో కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు ఇంకా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోని సరాసరి నీటి భూగర్భ జలాల పరిస్థితి చూసినట్లయితే 10-11 మీటర్ల లోపలనే ఉన్నాయి. ఇంకా దాదాపు వర్షాకాలం కూడా అవపోతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉన్న నీటిని ఈవెన్ మనం ఇలా కాలువల గట్ల మీద కాకుండా మనకు ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ అంటాము దీన్నే మనము, ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మనకు వివిధ రకాల సబ్సిడీస్ అందుతున్నాయి వివిధ రకాల కేటగిరీ రైతులకు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ పరంగా ఈ ST ఫార్మర్స్కి అయితే దాదాపు మనకు ఒక 12 ఎకరాల వరకు కూడా వాళ్ళకు 90% సబ్సిడీపై ఈ సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఇతర బీసీ రైతులకైతే మనకు 80% వరకు కూడా మనకు ఈ 12 ఎకరాల వరకు కూడా మనకు ఈ సూక్ష్మ సేద్య పరికరాలను అందించే అవకాశం, ముఖ్యంగా మనకు బిందు సేద్యం. ఇతర రైతు కేటగిరీలకైతే 70% వరకు కూడా అందిస్తారు. మరి తుంపర సేద్య విషయానికైతే దాదాపు మనకు ఒక 5 ఎకరాల వరకు దీన్ని పరిమితం చేశారు. దాని తుంపర సేద్యం ఏంటంటే మనకు ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయి, స్ప్రింక్లర్స్ పైపులు ఉన్నాయో అవి ఒక మడి నుంచి ఇంకో మడికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు మనము ఒక 5 ఎకరాల వరకే దాన్ని మనము పరిమితం చేశారు. మరి ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను మనం సాంప్రదాయ నీటి పద్ధతులను మనం కనుక ఒకసారి పోల్చుకున్నట్లయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం దాదాపు మనకు 60-90% వరకు ఉంటుంది. అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరానికి ఇచ్చే నీటితోనే ఈ సూక్ష్మ సేద్యం గనక అవలంబించుకున్నట్లయితే దాదాపు మనకు 2 ఎకరాలకు కూడా అదే నీటిని అందించి మన పంటలను సంరక్షించిన అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి బెట్ట పరిస్థితులు నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను గనక ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కువ విస్తీర్ణంలో మన పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు చెప్పినట్లు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఎల్నీలో ప్రభావం వలన చాలా చోట్ల వర్షాలు కూడా పడట్లేవు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు లేని స్థితిలో వరి లాంటి పంటను సాగు చేయడం కోసం రైతులు ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: అయితే మనకు ఏప్రిల్ మే మాసం నుంచి కూడా మనకు రైతులను మనం సన్నద్ధం చేస్తున్నాము వివిధ రకాలైన మీటింగ్లలో కానీ ప్రభుత్వ పరంగా కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కానీ వరి పంటను కొంచెం విస్తీర్ణం తగ్గించుకోమని, ఎక్కడైతే నీటి లభ్యత బావుల కింద కానీ ఎక్కడైనా ఉన్న దగ్గర మాత్రమే వరి సాగుకు వెళ్ళమని కూడా మనము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకు కొన్ని ఈ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ప్రోత్సాహాల కారణంగా రైతు సోదరులు ఇప్పటికి కూడా మనకు వరి సాగును కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్టు కనపడుతుంది మనకు ఏదైతే మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నైతే దాదాపు 10 నుంచి 12 లక్షల ఎకరాలు తక్కువగానే ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మనకు నాటిన వరి విస్తీర్ణం చూసుకున్నట్టే మన ఉన్న నీటి పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా మనకు సంక్లిష్ట

0: పరిస్థితే ఉంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరిని ఎప్పుడు నీటిని నిండుగా నిలగట్టి పండించుకునే ఈ పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మనము వరి పంటలో కూడా నీటి యాజమాన్య పద్ధతిలో కొత్త వరి వండి కొత్త పద్ధతులను మనము పరిశీలించడం జరిగింది. మా యొక్క వివిధ రకాలైన పరిశీలనలో, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క పరిశీలనలో కానీ, డాట్ సెంటర్ యొక్క పరిశీలనలో కానీ, రైతుల పొలాలలో పెద్ద ఎత్తున మేము చేపట్టిన ఈ ప్రదర్శన క్షేత్రాల్లో మేము ఈ ఆరుతడి నీటి యాజమాన్యం వరి పంటలో, అంటే మనము ఏదైతే ఈ వరి పంటలో మనకు ఒక గట్టు నుంచే మనకు అందుబాటులో 1-2 మీటర్ల దూరంలోనే ఒక ప్లాస్టిక్ పైపును, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపును, 40 సెంటీమీటర్ల పొడవున్న దాన్ని ఒక సగం వరకు మనకు 2 అంగుళాలకు రంధ్రాలు చేసి, ఈ రంధ్రాలు ఉన్న సగభాగాన్ని మనం భూమిలోనికి చొప్పించి ఆ లోపలి మట్టిని అంతా తీసినట్లయితే, ఈ రంధ్రాల ద్వారా మన పొలంలో ఏదైతే భూమి పొరలో ఉన్న నీరంతా కూడా ఈ రంధ్రాల ద్వారా చేరి పైపుల్లోనికి వస్తుంది, పైపు లోపల భాగంలోకి వస్తుంది. కాబట్టి మనకు గట్టుకు దగ్గరలో ఈ పైపు ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పైపులలో నీరు భూమి ఉపరితలం నుంచి దాదాపు మనకు 2-3 అంగుళాల లోతుకు, అంటే వరి యొక్క వేరు వ్యవస్థ మనకు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది భూమి ఉపరితలం నుంచి, మనకు 2-3 అంగుళాల వరకు పోయినా కూడా, అంటే 6-7 సెంటీమీటర్ల లోపలికి నీరు పోయినా కూడా ఇంకా వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే, మళ్ళీ నీరు అందించవలసిన పరిస్థితి మనకు 2-3 అంగుళాలు పోయినప్పుడు అందించినట్లయితే మనకు ఉన్న తక్కువ నీటినే మనం ఎక్కువ కాలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మనం ఇలా లేనప్పుడు ఏం చేసేది, ఒకసారి భూమి పైపర్లో నీరు కనపడకపోతారు మళ్ళీ తిరిగి నీళ్ళు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో మనం నీరును ఉపయోగించడం, ఆ నీటితో పాటు మనం వేసిన పోషకాలు కూడా వృధాగా భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం, వాతావరణంలో తేమ రూపం ఎక్కువ పోవడం, వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు అరికట్టి సమర్థంగా ఈ వరిలో కూడా నీటి యజమానం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వానకాలం ఇలాగూ పోయింది, ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఇంకా బావుల కింద కాక మళ్ళీ వచ్చే 1-2 నెలల్లో మంచి వర్షాలు వస్తే ఈ ఆరుతడి పంటను అవలంబించడంతో పాటు ముఖ్యంగా మనకు ఈ వరి పంటలో అంతకుముందులాగా మనకు దమ్ము చేసి నారు పోసి నాటుబెట్టే పద్ధతి కాకుండా నేరుగా మనకు దుక్కిలో కూడా వరిని నేరుగా విత్తుకొని పండించే విధానం కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీంట్లో కూడా మనకు దాదాపు 30-40% వరకు నీటిని ఆదా చేయవచ్చు, దిగుబడి ఏమాత్రం తగ్గకుండా కూడా. ఇలాంటి దమ్ములో కూడా మనము మొలకెత్తిన విత్తనాలను చల్లి కూడా మనము ఈ వరి పంటను పండించుకునే పద్ధతి కూడా మనకు రైతులకు ముందుకు తీసుకోవడం జరిగింది. కనుక ఇలా నూతన వరి సాగు పద్ధతులు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి ద్వారా రైతు సోదరులు మున్ముందు ఈ వరి పంటలో మనం ఇప్పటివరకు చెప్పినట్టు వృధాగా ఎక్కువ నీటిని వినియోగించేదాన్ని మనం అరికట్టి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ప్రస్తుత పంటలపై ఎల్ నీనో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు డాక్టర్ వీరమల్ల రాములు గారు. ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోక్య.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అనే అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0852.

0: 8853 ఎస్టడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం ఈ అంశానికి సంబంధించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
1: సేను మారు నొక్క సేను మారు

0: దుయ్యరాని శోభనాలు
1: దుషిముడు శ్రీ కప్పు వెటమ్మో ఓ పార్వతమ్మ
0: దుషిముడు శ్రీ కప్పు వెట్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా మెకానిక్ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు.

0: ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040 జత చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రోతలు అడిగే ప్రశ్నలకు శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గమనిక విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: గుందిరు ముడేసిని పడేసుకొని
1: బంగారు బుల్లుడి చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వింటారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా కోకిలమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నారాయణకేర్ విలేజ్ నుండి రమేష్ నాగరాజుచారి, భాగ్య, హంసిన్, ప్రకాష్, శ్యామల, అశ్విని, మునిరత్నం, మురళి, వెంకటాచారి, జయమ్మ, మురళి, భాగ్య, హర్ష, వీరందరి కోసం కోకిలమ్మ సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో కొన్ని ప్రకటన వింటారు.
1: డాక్టర్ జే బలరాం జాదవ్
2: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
2: డాక్టర్ జే బలరాం జాదవ్
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్.
2: సెల్ 7799090505. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల

0: వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. డీజేటిల్లు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది నుండి వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, అర్జర్చారి వీరందరి కోసం డీజేటిల్లు సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కలిలవాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190. డాక్టర్ ఏ వనిత.
3: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
3: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.

0: ద్వారకా నగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వింటారు అభిరుచి కార్యక్రమంలో మరో పాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం దేవాలయం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్,

0: అశ్విత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక కిషోర్ హరిప్రియ వీరందరి కోసం దేవాలయం సినిమా నుండి ఈ పాట.
1: ప్రోక్తో జీవో దేవ సనాతన.

భూతానాం మైత్రః కరుణయేవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగీ యత ఆత్మా దృఢ నిశ్చయః.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా?
2: అన్నా, నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్

0: గారి పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462250666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
1: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190. డాక్టర్ ఏ వనిత.
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం, నేరం నాది కాదు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్యాంనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి నిజామాబాద్ కూచన శ్రీహరి, జ్యోతి, రాజకమల్, శ్రీనిధి, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నంద్, రిధిమ, వీరందరి కోసం నేరం నాది కాదు సినిమా నుండి ఈ పాట.

ఇంతవరకు మీరు అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు కొన్ని లలిత గీతాల కార్యక్రమం. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
0: 9848118027.
2: లలిత సంగీత కార్యక్రమంలో ఇప్పుడు మరో లలిత గీతం.

ఇంతవరకు మీరు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు వింటారు. 10:00 జైపూర్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు, 2026వ రోజువారీ ముఖ్యాంశాలు సంక్షిప్తంగా వింటారు. ముందుగా వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:21. ఇప్పుడు వింటారు సినీ గీతాలు. ఇందులో ముందుగా జానీ సినిమా నుండి ఈ పాట.

సినీ రంజనే కార్యక్రమంలో మరో పాట స్వప్న సినిమా నుండి. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు ఆలపించిన ఈ పాట.

0: सुनिए आज शाम 6:30 बजे प्रसारित मार्केट
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.